दीपक चंद्र प्रभाते दीपको रवि

0: सुरुद्रो कुलदीपक प्रदोषे दीपकश्चंद्रः
1: రాత్రి వేళ యందు మానవులకు వెలుగును ఇంపించినది చంద్రుడు.
2: ఇట్ ఈస్ ద మూన్ దట్ సెట్స్ ఇల్యూమినేషన్ ఇన్ ద నైట్ టైమ్.
0: ప్రభాతే దీపకోరవి
1: పగటి వేళ యందు మానవులకు ప్రకాశం అందించి దారిని చూపించినది సూర్యుడు.
2: It is the sun that lends light in the daytime and directs his way.

0: త్రిలోకములకు జ్యోతిని వెలిగించినది ధర్మం.
1: ఇట్ ఈస్ ద రెడ్నెస్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఫర్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: సుపుత్రో కులదీపక, మంచి పుత్రుడు కులములకే కాక తన జాతికి వెలుగును అందిస్తున్నాడు.
1: A virtuous son illumines not only his family but the entire lineage as well.
0: నైతిక ఆధ్యాత్మిక స్థూల సంపత్తిని ఇనుముడింపచేయున్నది విద్య.
1: Education is one that blossoms forth the moral and the spiritual aspects of man.
0: ఏది మంచి ఏది చెడ్డ అని మానవునికి గోచరింపచేయున్నది విద్య.
1: It envisions for him what is good and what is bad, and that is through education.
0: విద్యావంతుడైనటువంటి సుపుత్రునికి ఉండవలసినటువంటి లక్షణములు ఐదు.
1: There are five virtues that a virtuous boy should have.
0: విద్య,
1: లర్నింగ్,
0: విద్య. విత్ అనగా ఏది, యా అనగా చీకటిని పోగొట్టున్నది, అది ఏ విద్య.
1: విత్ ద యా కన్స్టిట్యూట్ ద వర్డ్ అండ్ దట్ మీన్స్ దట్ విల్ డిస్పెల్స్ డార్క్నెస్.
0: రెండవది విజ్ఞానము.
1: సెకండ్ వన్ ఈజ్ విజ్ఞానము.
0: విజ్ఞానం అనగా నిత్య అనిత్య విషయములను విమర్శించున్నది, సత్యాసత్యములను ప్రకటించున్నది, ఇది విజ్ఞానం.
1: విజ్ఞాన ఈజ్ ద ఛాలెంజ్ దట్ ఎనబుల్స్ ఎ పర్సన్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద ఫాల్స్హుడ్ అండ్ ద ట్రూత్, ద టెంపరరీ అండ్ ద పర్మనెంట్.
0: మూడవది క్రమశిక్షణ.
1: The third one is discipline.
0: ఈ క్రమశిక్షణ అనేటువంటిది కేవలము గ్రంథముల చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
1: This discipline cannot be obtained by bookish learning.
0: ఇంకా నాలుగవది జాతీయత విశ్వాసము, దేశ విశ్వాసం.
1: The fourth one is patriotism, the faith in one's nationality.
0: ఐదవది తత్శీలము.
1: The fifth one is virtuous character.
0: విద్య, విజ్ఞానము, విచక్షణ జ్ఞానము అనగా క్రమశిక్షణ, మానవులకు దేశీయత భావము, ఐదవది శీలము. ఈ ఐదు గుణములు ఐదు ప్రాణములుగా ఉండినటువంటి వాడే సద్గుణవంతుడు.
1: A virtuous one is one who is endowed with these five qualities of learning, of discipline, of discrimination, of nationality and character.
0: Kanuka vidyarthulaku ee aidu gunamulu pancha pranam.
1: For a student these five virtues are verily five vital breaths.
0: Ati suputrude jagatunaku jatiki velugunu andistadu.
1: Only such a virtuous son.
0: Kanukane suputru kuladipaka. Ilante suputrudu kulamunaku deepam vantivadu.
1: Such a virtuous son is really the lamp for a family and a lineage.
0: Inati manavuni yandu inati vidya vidhanamulo aneka vidhamulu enti లోకములు కనిపిస్తున్నాయి.
1: ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ టుడే ఈజ్ రిడెన్ విత్ మెనీ ఫాలీస్ అండ్ డిఫెక్ట్స్.
0: ఈనాటి విద్యా విధానము కేవలము ఒక భౌతికంగా ఒక కృత్రిమైనటువంటి రీతిగా బోధనలు జరుపుతూ ఉన్నాయి.
1: ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ టుడే ఇంపార్ట్స్ లెర్నింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
0: ఇందులో చైతన్యం కానీ ఇందులో ప్రయత్నశీలం కానీ ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: వి డోంట్ ఫైండ్ నైదర్ క్యారెక్టర్ నార్ కాన్షియస్నెస్ ఇన్ దిస్.
0: ఒక శక్తిని కాని విస్మృహాన్ని కాని బలమును కాని మానవునికి చేకూర్చుటలేదు.
1: ఇట్ డస్ నాట్ సెక్యూర్ ఫర్ హ్యాండ్ నైదర్ స్ట్రెంగ్త్ నార్ ఎనర్జీ.
0: కనుకనే ఈ విద్యా విధానములో అమితంగా పరిపూర్ణంగా ఒక విప్లవం రావాలి.
1: దెర్ షుడ్ బి ఎ ఫార్ రీచింగ్ రెవల్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ టుడే.
0: టోటల్ రివల్యూషన్,
1: టోటల్ రెవల్యూషన్.
0: అప్పుడే ఈ విద్య యొక్క విలువ మనకు గోచరమవుతుంది.
1: దెన్ ఓన్లీ వి విల్ అండర్స్టాండ్ ద హైట్ అండ్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈ విషయమై ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి.
1: ద వరల్డ్ షుడ్ చేంజ్ ఇట్ యాటిట్యూడ్ యాజ్ వెల్.
0: విద్యార్థి యొక్క సౌశల్యం కూడా నువ్వు పెంపొందించుకోవాలి.
1: ఇట్ షుడ్ ఫాస్టర్ ద క్యారెక్టర్ ఆఫ్ స్టూడెంట్.
0: విద్యార్థి తమ యొక్క మనస్సు యొక్క భావమును పరిశీలించుకోవాలి.
1: ఏ స్టూడెంట్ షుడ్ ఎగ్జామిన్ హిజ్ ఓన్ మైండ్.
0: మానసిక పరివర్తన ఏర్పడాలి విద్యార్థి అందు.
1: దిస్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్.
0: అప్పుడే ఇది సరి అయిన విద్యగా మనకు రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆనాటి వరకు ఈ విద్య కేవలము గ్రంథ పరిచయంగానే మనకు గోచరమవుతుంది. అది బుక్కిష్ నాలెడ్జ్.
1: టిల్ టుడే ఎడ్యుకేషన్ ఎఫెస్ టు బి ఎ మెజర్ ఆఫ్ బుక్కిష్ లెర్నింగ్.
0: ఇది కాదు ఈనాడు మనకు కావలసినటువంటిది.
1: ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ నాట్ దిస్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుకనే ఏ విద్యా సంస్థ ఏందైనప్పటికీ మానవులకు నీతి, ఒక విధమైన ఆధ్యాత్మికము, ధార్మిక తత్వము అత్యవసరము.
1: ఇన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వీ నీడ్ ఇంటిగ్రిటీ, మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైట్‌నెస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి విద్యకు స్వరూపము.
1: ద యూనిటీ ఆఫ్ ద త్రీ ఇస్ వెర్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూ లెర్నింగ్.
0: ఇది ప్రాచీన కాలం నుండి ఎన్నో విధములుగా ప్రకాశిస్తూ, ప్రబోధిస్తూ, ప్రచరిస్తూ వస్తున్నది.
1: ద ఎన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హస్ ఫాస్టర్డ్ ద హార్మనీ ఆఫ్ ద త్రీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక యుగము ప్రారంభమైనప్పటికీ నుంచి నీతి అన్నటువంటిదే మనకు కనిపించుటలే.
1: Unfortunately, with the onset of the modern education,
0: ధార్మిక ఆధ్యాత్మిక శీలతత్వమును మనకు ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: Morality, righteousness and character have vanished.
0: బోధించే అధ్యాపకులు కానీ, విచారించే ప్రభుత్వం కానీ ఇందులో ఏమాత్రం కూడాను తగినటువంటి శ్రద్ధ వహించటం లేదు.
1: Neither the teachers nor the government takes any interest in this regard.
0: భారతీయ సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఇస్ లాఫ్టీ అండ్ సబ్లైమ్.
0: వేదము, శాస్త్రము, ఇతిహాసము, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ ఇప్పుడు విజ్ఞాన సాగరములు.
1: వేదాస్, ద ఉపనిషత్స్ అండ్ ద గ్రేట్ మైథాలజీస్ ఆర్ ద రిపోజిటరీస్ ఆఫ్ విజ్డమ్.
0: సూర్యుడు సాగరం నుండి ప్రతి దినము కూడాను ఎంతో జలమును తాను ఆవరించి దానిని పైకి తీసుకుని వెళ్లి దాన్ని వర్షంగా కురిపించి జగత్తును సస్యశ్యామలం ఆవిస్తున్నాడు.
1: ద సన్ ఎవాపరేట్ ద వాటర్ అండ్ పుట్స్ ఇట్ డౌన్ యాజ్ రెయిన్ ఫర్ మ్యాన్కైండ్.
0: సముద్రం నుండి సూర్యుడు ఆవిరి గావించుకుంటున్నటువంటి జలము ఎంత అంత అని చెప్పుటకు వీలు కాదు.
1: ద ఎవాపరేటెడ్ వాటర్ కెనాట్ బి మెజర్డ్.
0: ఇంత జలమును ఆవిరిగా తీసుకున్నప్పటికీ సముద్రము ఒక్క ఆరించి కూడాను తగ్గటం లేదు.
1: ఈవెన్ ద లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఎవాపరేటెడ్ బై ద సన్ ద వాషన్ డస్ నాట్
0: వర్క్. ఋతువునందు నదులు పొంగి ఉప్పొంగి సముద్రంలో ప్రవేశిస్తుండినప్పటికీ సముద్రము కించిత్తు కూడాను తరగటం లేదు.
1: ద వాషన్ ఈవెన్ దో ద సర్జ్ అండ్ స్వర్ల్ దే డు నాట్ గ్రో ఇన్ క్వాంటిటీ.
0: కనుకనే తరగని తరగనటువంటి యొక్క సాగరం వంటివి ఈ యొక్క భారతీయ సంస్కృతి విజ్ఞానములు.
1: ఇండియన్ కల్చర్ అండ్ సైంటిఫిక్ విజ్డమ్ ఈజ్ లైక్ దట్ నెదర్ గ్రోస్ నాట్ డిమినిష్.
0: అనాది కాలం నుండి ఎందరో మహర్షులు ఈ సంస్కృతిని అందుకొని తాము అనుభవించి సమాజమునకు చాటి జగత్తుని ప్రచురింపచేస్తూ వచ్చారు.
1: మెనీ సేజ్ అండ్ సైంట్ అండ్ ఎమినెంట్ మెన్ ఇంపార్టెడ్ ది సిస్టమ్ అండ్ ఇల్యూమిన్డ్ ద వరల్డ్.
0: ఇన్ని చేసినప్పటికీ ఈ విజ్ఞానం అనేటువంటిది ఏమాత్రం కూడా తరగటం లేదు, పెరగటం లేదు.
1: Despite all these, the scientific wisdom of India has never decreased.
0: ఇట్టి తరగని పెరగనటువంటి యొక్క విజ్ఞాన తత్వాన్ని భారతీయుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు.
1: Unfortunately, the Indians don't try to fathom the depth of Indian culture.
0: ఈ పవిత్రమైనటువంటి విజ్ఞాన తత్వమును విదేశీయులు అనేకంగా పరిశోధన జరిపి ఇలా ఉన్నటువంటి రహస్యంను గుర్తించి వారు ఎంతయో కూడాను దీన్ని అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: The foreigners probed into the Indian wisdom, exploited and disseminated in the world around.
0: ఋగ్వేద అధర్వేదముల యొక్క తత్వము ప్రభావము రష్యన్స్ అంతా గుర్తించుకొని జర్మనీ వారు గుర్తించుకొని తద్వారా దీన్ని ఎన్నో విధములుగా ప్రపంచాన్ని హస్తగతం చేసుకుంటకు ప్రయత్నిస్తున్నారు.
1: The Russians and Germans investigate into the secrets of Rigveda and Atharvaveda and they are trying to capture the entire world.
0: సమస్త అష్టసత్య విద్యలకంతా కూడాను అథర్వణవేదమే చాలా మూలాధారం.
1: The Atharvaveda is the very source for all the armory and weaponry.
0: ఈనాడు మన భారతదేశం నందు అథర్వణవేదం అనేటువంటిది ఎక్కడను కనిపించటం లేదు.
1: We don't see this Atharvaveda Veda in India at all.
0: భారతీయ సంస్కృతి అంతా కూడాను సంస్కృతం పైన ఆధారపడి ఉన్నది.
1: The entire Indian culture rests on Sanskrit.
0: కనుకనే భారతీయ విద్యార్థులు మొట్టమొదట సర్వ భాషలకు కూడాను మాతృస్వరూపమైన ఈ సంస్కృతంను గుర్తించాలి.
1: Hence, Indians should realize the importance of Sanskrit, which is the mother of all languages.
0: అన్ని భాషలకు మాతృమూర్తి ఈ సంస్కృతి.
1: Sanskrit is the mother for all languages.
0: సంస్కృతియే తెలియకుండా భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు.
1: Without knowing Sanskrit, you can't understand the culture of India.
0: రష్యాలో జర్మనీ జపాన్ లో మలేషియాలో ఈ సంస్కృతి తత్వాన్ని చక్కగా ఇప్పుడిప్పుడు గుర్తించి ప్రతి విద్యారంగం నందు కూడాను సంస్కృతం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Of late, the Germans, the Japanese and the Malaysians try to understand the excellence of Sanskrit.
0: విదేశములకు భారతదేశమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదని సత్యాన్ని ఈనాటి వరకు కూడాను భారతీయులు కూడాను గుర్తించడం లేదు.
1: Indians have not understood the excellence of Sanskrit.
0: మీరు పుస్తకాల్లో విని ఉండవచ్చును, లేక పెద్దలు చెప్తే విని ఉండవచ్చును. ఇప్పటికూడాను ఇండోనేషియా లోపల భారతదేశం యొక్క పవిత్రతను గుర్తించే నిమిత్తమై ఏరుద్రోముకు గరుడ అని పేరు పెట్టారు.
1: As a measure to lend value to Indian culture, the aerodrome in Indonesia is called Garuda.
0: ఇంకా ఆ యొక్క ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక బ్యాంకులకంతా కూడాను కుబేరా అని పేరు పెట్టారు.
1: The banks in Indonesia are named as Kubera.
0: భారతీయ సంస్కృతి ఈ విధంగా విదేశాల్లో ఎంతయో పెరుగుతూ ఉండగా స్వదేశమైన భారతదేశం నందు దీని యొక్క స్వస్వరూపాన్ని మనం గుర్తించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: వాళ్ళ ఇండియన్ కల్చర్ ఈ స్ప్రెడ్ అబ్రాడ్, ఇండియన్స్ డోంట్ రియలైజ్ ఇట్స్ ఇంపార్టెన్స్.
0: ఇండోనేషియా లోపల ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పేరు కూడాను సుకర్ణ అని పేరు పెట్టుకున్నారు.
1: ద నేమ్ ఆఫ్ ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ సుకర్ణ.
0: కారణం ఏమనగా అతని తండ్రి మహాభారతాన్ని చదువుతూ ఉండేటువంటి వాడు.
1: బికాస్ హిస్ ఫాదర్ రెడ్ ద మహాభారత్.
0: అందులో కర్ణుని యొక్క ప్రభావము కర్ణుని యొక్క త్యాగము చాలా గుర్తించి తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి సుకర్ణ అని పేరు పెట్టుకున్నాడు.
1: Realizing the sacrificing supreme quality of Karna,
0: గుర్తించుకోవటానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: వాళ్ళ ఇండియన్ కల్చర్ ఈ స్ప్రెడ్ అబ్రాడ్, ఇండియన్స్ డోంట్ రియలైజ్ ఇట్స్ ఇంపార్టెన్స్.
0: ఇండోనేషియా లోపల

0: కుమారుని సుకర్ణ అని పేరు పెట్టుకున్నాడు.
1: రియలైజింగ్ ద సాక్రిఫైజింగ్ సుప్రీం క్వాలిటీ ఆఫ్ కర్ణ, హి నేమ్డ్ హిస్ సన్ యాజ్ కర్ణ.
0: అతని ఈ దేశం ప్రైమ్ మినిస్టర్ గా ఉండినాడు.
1: అండ్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండోనేషియా.
0: కనుక భారతదేశం యొక్క చరిత్రను, పవిత్రతను విదేశీయులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ద ఫారినర్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ఇండియా.
0: భారతీయులు తమ సొంత దేశం యొక్క విషయాన్ని, విశిష్టతను గుర్తించక విదేశీ యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: డిస్రిగార్డింగ్ దేర్ ఓన్ నోబిలిటీ అండ్ ఎక్సలెన్స్, ఇండియన్స్ ఫాలో ద వెస్ట్.
0: ఈ యొక్క కర్ణ యొక్క తత్వం కూడాను మహాత్యాగ స్వరూపం.
1: కర్ణ వాజ్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ సుప్రీం సాక్రిఫైస్.
0: ఏదో దుస్తంగంతో చేరడం చేత అతనికి ఈ యొక్క పేరు పెట్టుకులు కొంత నిర్మూలమైన, కానీ నిజంగా చూస్తే కర్ణుని యొక్క త్యాగము ఎవరికి కూడా ఈ జగత్తులో ఎవరి ఎందుకు కనిపించదు.
1: None in the world ever possessed the supreme sacrifice of Karna. Since he joined hands with the wicked people,
0: మహాభారతం యుద్ధము 17వ దినము సమాప్తి అయినది.
1: On the 17th day, the Mahabharata war concluded.
0: 17th day. ఆనాడు కర్ణుడు నేల కూలాడు.
1: On that day, Karna collapsed.
0: కర్ణుడు నేల కూలిన తక్షణమే పాండవులు అత్యంత ఆనందోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు.
1: పాండవాస్ రిజాయిస్ గ్రేట్లీ ఆన్ ద డే.
0: కౌరవులకంతా ప్రాణ సమానమైనటువంటి వాడు కర్ణుడు. కర్ణుడే నేల కూలినప్పుడు ఇంకా ఎవరు కూడా మనం సాధించలేరు, జయించలేరు అనేటువంటి యొక్క వీరతత్వాన్ని వెర్రవిగుతూ చూపించారు.
1: ద పాండవాస్ డిలైటెడ్ బికాస్ కర్ణ, ద వెరీ సోల్ ఆఫ్ ద కౌరవ ఆర్మీ, కొలాప్స్.
0: కానీ ఒకవైపున కృష్ణుడు కూర్చొని చాలా విచారంగా కనిపించాడు.
1: ఆన్ అదర్ హ్యాండ్ కృష్ణ సీమ్ టు బి వెరీ సాడ్.
0: అర్జునుడు వెళ్లి, కృష్ణ ఈనాడు ఎంత ఆనందమైనటువంటి దినము, ఎందుకు మీరు ఇంత విచారిస్తున్నారు అన్నాడు.
1: అర్జున వెంట కృష్ణ అండ్ సెడ్ టు హిమ్, ఓ కృష్ణ వై యు సాడ్ వెన్ వి ఆర్ టు బి వెరీ రిజాయింగ్.
0: భారతదేశంలో మహావీరుడైనటువంటి కర్ణుడు ఈనాడు మనకు దూరమైపోయాడు.
1: The great hero of India is distant from us today.
0: భారతదేశం యొక్క బలమే ఈనాడు క్షీణించిపోయింది.
1: The very strength of India is gone today.
0: భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి ఈ కర్ణుడు ఈనాడు కన్ను మూస్తున్నాడు.
1: The one who has earned name and fame to India is dead.
0: అలాంటి మహావీరుణ్ణి కోల్పోన్నామే అనేటువంటి విచారం నన్ను చాలా బాధిస్తూ ఉంటుండాలి.
1: That sadness has saddened me, he said.
0: ఈ మాటలు వినగానే అర్జునుకు ఒక విధమైనటువంటి యొక్క హాస్యంగా కృష్ణుణ్ణి చూస్తూ వచ్చారు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ అపియర్ టు బి రిడిక్యులస్ టు అర్జున.
0: కృష్ణ, పాండవుల యొక్క విజయం కోసమై నీవు సారథిగా నిలిచావు.
1: కృష్ణ యొక్క వెరీ ఛారియర్ ఫర్ ద విక్టరీ.
0: నీ సారథ్యం లోపల పాండవులు విజయాన్ని సాధించారు.
1: బై ద స్టీవర్షిప్ పాండవాస్ గెయిన్ విక్టరీ.
0: దీనికి నీవు సంతోషించక మక విరోధి అయినటువంటి ఒక కర్ణుడు కూలినాడే అనేటువంటి విచారం నీకు ఎందుకు అన్నాడు.
1: Instead of rejoicing over the victory of the Pandavas, why are you so sad, Krishna? He said.
0: Karnudu tyaga swarupudu.
1: That was the embodiment of sacrifice.
0: Tyagam anetundi Karnunaku rendava peru.
1: The second name of Karna was supreme sacrifice.
0: Karnudu kante tyagudu ee jagattulo ye maatram kodunu okkaru kodunu kanipinchadu.
1: There was none more sacrificing than Karna in India.
0: Manchi endu chedda endu.
1: In good and bad.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ త్యాగాన్ని మాత్రం తాను విస్మరించలేకపోయాడు.
1: ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి నెవర్ ఫర్గేవ్.
0: అట్టి త్యాగం నీలో ఉన్నదా?
1: డు యు హావ్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ యూ?
0: లేదు.
1: నో, హి సెడ్.
0: నా వెంట రామన్ను పిలుచుకుని వెళ్లాడు.
1: కమ్ విత్ మీ, సెడ్ కృష్ణ టు అర్జున.
0: సింహ చీకటి క్రమ్ముకున్నది.
1: ద డార్క్నెస్ వాస్ ఫాస్ట్ ఎన్వలపింగ్.
0: అర్జును తీసుకుని వెళుతున్నాడు కృష్ణుడు.
1: అండ్ హి వాస్ టేకింగ్ అర్జున విత్ హిమ్.
0: కృష్ణుని మధురమైన కంఠముతో కర్ణ కర్ణ కర్ణ అని పిలుస్తూ వెళ్ళాడు.
1: స్వీట్లీ అండ్ మెలోడియస్లీ కృష్ణ సాడ్ కర్ణ అండ్ కర్ణ.
0: కొన్ని నిమిషాల్లో ఇంకా కర్ణుని యొక్క ప్రాణం పోతుంది.
1: ఇన్ ఎ ఫ్యూ మొమెంట్స్ హి వుడ్ డై. కర్ణ,
0: ఎవరు నన్ను పిలుస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నాను అని కర్ణుడు తిరిగి జవాబిచ్చాడు.
1: కర్ణ రెసిప్రొకేటెడ్ హూ ఇస్ కాలింగ్ మీ, ఐఎమ్ హియర్.
0: ఆ శబ్దం ఆధారం చేసుకుని కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు.
1: డిపెండింగ్ ఆన్ ద వాయిస్ సో హర్డ్ కృష్ణ వెంట.
0: వెళ్లేకి పూర్వము కృష్ణుడు ఒక బీద బ్రాహ్మణుని వేషం వేసుకున్నాడు.
1: కృష్ణ టుక్ ద గైజ్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: ఎవరండి మీరు అని అడిగాడు కర్ణుడు.
1: God questioned, who

0: for you, sir.
1: Pancha pranamulu inka paiki pothunnayi.
0: The five vital breaths.
1: Alanti paristhiti enduku nu spruha lekunda dhairyamto sahasamto ee prashna vicharistu vachadu.
0: On the verge of death, Karna said, who are you? What do you want?
1: Krishnudu cheppadu.
0: Krishna said,
1: nenu ento kaalam nundi kudanu nee peru nenu vintunnanu.
0: For a long time I have been listening to your name.
1: Dana Karnudu anetuvanti okka goppa kirtini meeru sadhincharu.
0: The charitable Karna, that is the name you earned.
1: కనుక ఈనాటి మీ పరిస్థితిని తెలుసుకోలేకుండా మీ దగ్గరికి నేను ఒక దానమడిగే నిమిత్తమై వచ్చాను.
0: అండ్ ఫర్ చారిటీ సేక్ వితౌట్ నోయింగ్ యువర్ కండిషన్ ఐ హావ్ కమ్ టు యూ.
1: నాకు ఒక దానం చెయ్యాలి మీరు అని.
0: యు హావ్ టు గివ్ మీ ఎ చారిటీ, హి సెడ్.
1: తప్పక ఏమైనా సరే నేను ఇస్తాను అన్నాడు. అప్పటికి కూడా
0: షూర్లీ ఐ విల్ డూ ఇట్, కర్ణ అష్యూర్ హిమ్.
1: నా కుమారునికి వివాహం నిర్ణయం చేసుకున్నాను, నాకు కించిత్ బంగారం కావాలి అన్నాడు.
0: I have decided the date for my son's marriage. I need gold.
1: Ayyo, kinchit bangaram enduku? Na intu daggariki vellu. Na yokka bharya nee kavalsina bangaram istundi annadu.
0: Why a small quantity of gold? A large measure of gold you can take my wife, Karna said to him.
1: Ee brahmanu pakkuna navvadu.
0: The brahmin laughed aloud.
1: Kinchit bangaram nimittamai nenu nee intu daggariki velli ee asnapramuniki velli inta shrama padavalsi vachinda.
0: For a little quantity of gold, should I go to Hastinapur and
1: nee nivadani kirukanu oka maata cheppe saru nenu velutanu annadu.
0: Can't you say to yourself that you can't give the charity to me?
1: Naa pranam poyyanta varaku nu idi kaadu aneetvadi nenu eppudu cheppanu annadu.
0: Never, never I will give a negative reply even though I die, he said.
1: Appudu taru nooru techi tana pandakantakudunu bangaru cover vesukunnadu.
0: He had gold fittings to his feet, this Karna.
1: Idigo, ee bangaru pandlan teeskoni nee vellu annadu ee Karnudu.
0: Take this golden teeth and that I give you as charity, Karna said.
1: Ramudu chaala kopamto natistu Krishnudu, chi nee pandanu nenu teeskoni poyi daarini kadukkoni anni vidhala icheyana nee pandanu oodagottataniki enta himsa cheyali.
0: Pretending anger, the poor brahmin said, should I touch her?
1: Ee durmargamaina palanu nenu cheyanu, nenu brahmanudu.
0: I won't indulge in the wicked deed of pulling out your teeth from your mouth, he said.
1: Tatchaname oka daggara unnatuvanti oka rayam teeskoni Karnudu tana pandanu oodagottukunnadu.
0: Instantaneously he took a stone, hit on the feet and removed them.
1: Brahmaniki istu vachadu.
0: Carrying them in the hand, he gave the charity to Krishna.
1: Ee brahmana veshamto unnatuvanti Krishnudu inkanu ee parikshanu manaledu.
0: Krishna did not stop testing him.
1: Raktamto koodinatundi bangaram naaku daanam ivvatama?
0: The bleeding teeth, are you giving a charity?
1: Nenu deenini angikarinchanu velutanu annadu.
0: Shame on you, I won't accept this, brahmin said.
1: Swami, koncham aagandi.
0: Stop for a while,
1: mani tana kadalaleinatundi paristhiti lopala tana ambunu teesi aakashaniki vadilaadu.
0: Even though he was a weakling, he took his arrow.
1: Meghamana nunchi neeti daralu kaartu vachayi.
0: And there from the sky, the water poured.
1: Takkagi ee pandanu kadigi appudu rendu chetulatona Krishnudu chetulo pettadu.
0: He washed the bleeding teeth and gave the charity to Krishna.
1: Appudu Krishnudu tana swaroopanni nirupisti, Karna nenevaru? Krishnudu.
0: Krishna showed his own form and said to him,
1: nee tyagamunuku nenu mechchanu.
0: I appreciate that charity.
1: Elanti paristhitulu endaina kodunu neevu tyaganiki venkanje vaaru.
0: Under all circumstances you have proved your charitable nature.
1: Em kavalo korukovani cheppadu.
0: What do you want? You take it from me.
1: Appudu Krishnudu darshanam chestu rendu chetulu jodinchukoni, Krishna aapat bandava lokarakshaka, ee jagattini hastagatam nandu cheyinchukunnatundi neenu nenu koreedi em undali ee anta samayam lopala నీ స్వరూపాన్ని దర్శించుకుంటూ కన్నులు మూయటం ఇదే నా భాగ్యము, ఈ వరం నాకు అందించమన్నాడు.
0: ఓ కృష్ణ, వాట్ మోర్ కెన్ ఐ డిజైర్ ఫ్రమ్ యూ? హీ జాయిన్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్, వాట్ మోర్ డు ఐ నీడ్ దాన్ సీయింగ్ యువర్ గ్లోరియస్ ఫామ్? హీ ఫర్దర్ సెడ్ టు హిమ్,
1: అంత్యములో దైవాన్ని దర్శించడమే ముఖ్యమైనటువంటి ఒక జీవిత లక్ష్యము.
0: ద గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు సీ గాడ్.
1: ఎంత అనుగ్రహం పూణ్యం నా దగ్గరికి వచ్చి నీ స్వరూపాన్ని దర్శింపజేశావు.
0: ఆన్ ద డే ఆఫ్ డెత్ హి కేమ్ టు మీ అండ్ షౌటెడ్ ఏ ఫర్ మీ,
1: ఇదిగో వందనము అన్నాడు.
0: ఐ సాల్యూట్ యు
1: క్రిష్ణ. ఇదంతా చూస్తూ అర్జునుడు ఉన్నాడు.
0: అర్జున అబ్జర్వ్డ్ ఆల్ దిస్.
1: అర్జునుడా, ఈ త్యాగమునకు నీవేమైనా సిద్ధంగా ఉన్నావా?
0: Arjuna, are you prepared to sacrifice like Karna?
1: అప్పుడు అర్జునుడు తల ఉంచుకున్నాడు.
0: అర్జున దాంట్ ఈస్ హ్యాడ్ ఇన్ షేమ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి త్యాగతత్వాన్ని భగవంతుడు ఎన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చాడు.
0: గాడ్ అప్రిషియేట్ ద చారిటబుల్
1: సెంటర్. వీరికి వారికి చేసేటువంటి త్యాగం గొప్పది కాదు, దైవానికి చేసేటువంటి త్యాగము దైవ త్యాగమే.
0: ద చారిటీ రెండర్డ్ టు గాడ్ ఇస్ ద సుప్రీం చారిటీ.
1: హృదయమును సగితివో ఈశనాకు.
0: Oh Lord, the heart that you have given me.
1: Madidi danini arpintu mahitamurti.
0: Oh glorious one, that very same heart I give it to you.
1: Paraga veremi jettu nee paada archanakunu.
0: What more can I bring to you? Oh Lord, forever
1: worship. Anjalekitintu andukovayya neevu.
0: I salute to you, oh Lord, accept my salutations.
1: ఏ జీవితాన్ని భగవంతుడు అంకితం గావించామో అదే నిజమైనటువంటి జీవితము అన్నారు.
0: ద లైఫ్ డెవోటెడ్ టు గాడ్ ఈజ్ ట్రూ లైఫ్.
1: మానవత్వంలో అహంకారము అభిమానము ఈ రెండింటి యొక్క బలవత్తరం చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ డిస్రిగార్డ్స్ హిస్ ఓన్ నేచర్ బై ఈగో అండ్ అటాచ్మెంట్.
1: గాఢమైనటువంటి విశ్వాసం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: డీప్ సీటెడ్ ఫెయిత్ ఈ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్.
1: అనేక పర్యాలను నేను చెప్పాను, శ్వాస విశ్వాసంతో సమానము.
0: ఐ టోల్డ్ యూ మెనీ ఏ టైమ్ దట్ బ్రెత్ ఈజ్ ఎ వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: శ్వాస బ్రెత్ పిల్లలు చక్కగా గుర్తించాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్
1: అర్థం చేసుకోవాలి.
0: రియలైజ్ దిస్.
1: నీవు నిద్రిస్తూ ఉండినా మేల్కొని ఉండినా నడుస్తూ ఉండినా కూర్చొని ఉండినా భుజిస్తూ ఉండినా ఇంకే పని చేస్తున్నప్పటికీ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు సహజంగా జరుగుతూనే ఉంటున్నాయి.
0: వాట్ యు ఆర్ వాకింగ్ ఆర్ స్లీపింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ రన్నింగ్ బ్రీదింగ్ టేక్స్ ప్లేస్ నేచురల్.
1: ఎదుటి వాడితో నీవు తాడుతూ ఉండినప్పటికీ
0: ఈవెన్ వై యు ఆర్ ఫైటింగ్
1: దుఃఖంలో నీవు మునిగి ఉన్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమాత్రము విశ్వాసం ఒక విశ్రాంతి తీసుకోవటం లేదు, ఆడుతూనే ఉన్నాయి.
0: ఈవెన్ వెన్ యు ఆర్ స్లీప్డ్ ఇన్ సారో బ్రీదింగ్ డస్ నాట్ స్టాప్.
1: కష్టమునకు నష్టమునకు దుఃఖమునకు విచారమునప్పుడు ఏమాత్రం కూడా విచారించక ఉచ్ఛ్వాస విశ్వాసములు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: రిగార్డ్లెస్ ఆఫ్ జాయ్ అండ్ సారో రెస్ట్ ఆర్ అన్ రెస్ట్ బ్రీదింగ్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ.
1: దైవ విశ్వాసం కూడాను మనం ఎలాంటి పరిస్థితి ఎందుకోను దాన్ని ఏమాత్రం కూడా మార్పు
0: చేసుకోకూడదు.
1: మన అభిష్టం నెరవేరినా భగవంతుడిపైన విశ్వాసం, నెరవేరకపోయినా దానిపైన ద్వేషం.
0: When desire is fulfilled, our devotion is fostered. When it is not fulfilled, it diminishes.
1: ఇది విశ్వాసమా?
0: ఇది ఫెయిత్?
1: కాదు.
0: నో.
1: మన శ్వాస మంచికి చెడ్డకి రెండింటికి సమత్వంగా ఏ విధంగా ఆడుతూ ఉన్నదో అదే విధంగానే విశ్వాసం కూడాను దుఃఖమునకు ఆనందమునకు కష్టమునకు నష్టమునకు లాభమునకు నష్టమునకు అన్నింటికోను సమత్వంగా భావించాలి.
0: As breathing occurs, regardless of sorrow or pain, of pleasure or interest.
1: ఏది జరిగినప్పటికీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ. ఆ ధైర్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ అకర్స్ థింక్ దాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ మీ.
1: కానీ మానవుడు దేహాభిమానం చేత అహంకార మమకారమును అభివృద్ధిగా ఉంచుకోవటం చేతనే మనము మన సత్యాన్ని మనం మర్చిపోతున్నాము.
0: Swayed by attachments and bodily desire, we disregard this.
1: భగవద్ విశ్వమనేటువంటిది ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే ఎంత క్రూరమైనటువంటి యొక్క జంతువులైనా కూడా క్షణంలో మనకు వశమైపోతాయి.
0: When faith in God in you is strong, he can control even the animals, even though they are wild.
1: మీరు చాలా మంది పిల్లలు సర్కస్ చూసి ఉండవచ్చును.
0: Many of you must have seen circus.
1: ఒక క్రూరమైనటువంటి ఒక పులిని బోన్లో పెట్టి ఉంటాడు.
0: A cruel tiger is encaged.
1: తాను రింగ్ మాస్టర్ వెళుతాడు.
0: ద రింగ్ మాస్టర్ గోస్ దేర్.
1: డోర్ తెరిచి
0: ఓపెన్స్ ద డోర్.
1: పులిని బయటికి రమ్మంటాడు.
0: అండ్ వాంట్స్ ద టైగర్ టు కమ్ అవుట్.
1: రింగ్ మాస్టర్ ను చూసేటప్పటికి ఆ పులి అదురుతూ వస్తుంది.
0: సీయింగ్ ద రింగ్ మాస్టర్ ద టైగర్ షివర్స్.
1: దానికి ఎదురుగానే ఒక మేకను కట్టి వేస్తాడు.
0: అపోజిట్ టు ఇట్ ఏ గోట్ ఈస్ టైడ్.
1: గోటును చూస్తే పులికి చాలా ఆనందము, ఎంతో ఆరంగంగా చిక్కినట్టుగా ఆనందిస్తుంది.
0: ద టైగర్ రిజాయిసెస్ ద సైట్ ఆఫ్ ఎ గోట్.
1: కానీ ఆ పులి మేక వైపును కూడా చూడదు.
0: ద టైగర్ డస్ నాట్ ఈవెన్ సీ ద గోట్.
1: దేనికోసం?
0: వాయ్?
1: ఈ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుంది.
0: ద రింగ్ మాస్టర్ హ్యాస్ ఎ గన్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్
1: ఈ హంటర్ చూస్తే ఆ పులి కూడా భయపడిపోతుంది.
0: సీయింగ్ ద గన్ ద టైగర్ ఈస్ అఫ్రైడ్.
1: నిజంగా ఆ రింగ్ మాస్టర్ హంటర్ ను పక్క పెట్టేసేస్తే ఆ మేకను రింగ్ మాస్టర్ ను జనాన్ని అందరినీ తినేసేస్తుంది.
0: వెన్ ద గన్ ఈస్ సెట్ అసైడ్ ఇట్ కెన్ ఈవెన్ ఈట్ అవే ద రింగ్ మాస్టర్ అండ్ ఆల్ ద ఆడియన్స్.
1: ఆ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుండాలి.
0: హంటర్ ఇస్ ద కాస్ ఫర్
1: ఆ హంటరే ఈ క్రూరమృగాన్ని కూడా క్షణంలో వశం చేసుకుంటుంది.
0: ఇట్ ఇస్ ద హంటర్ దట్ కంట్రోల్స్ ద క్రూయల్ యానిమల్.
1: అదే విధముగానే
0: సరే
1: మన యందు దైవ విశ్వాసం అనేటువంటి హంటర్ను మనం పెట్టుకుంటే ఎలాంటి క్రూరమైన కూడా సాధిస్తూ జయిస్తూ మనం వెళ్ళొచ్చు.
0: యూ హ్యావ్ ద గన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫేస్ యూ కెన్ కంట్రోల్ ఎనీ క్రూయల్ యానిమల్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహమును ఎందుకోసం ఇచ్చారు అని ఇది అర్థం చేసుకోవాలి.
0: ఎవరీ మ్యాన్ షుడ్ క్వశ్చన్ హింసెల్ఫ్ వాట్ ఫర్ బాడీ ఇస్ గివెన్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: ఫర్ బెనిఫిటింగ్ అదర్స్ ద బాడీ హాస్ బీన్ గివెన్.
1: మనం దినములకు నాలుగు పర్యాములు భుజిస్తున్నాము.
0: ఫోర్ టైమ్స్ ఇన్ ఎ డే వి ఫీడ్.
1: దేహాన్ని కాపాడుకుంటూ ఉన్నాము.
0: వి ప్రొటెక్ట్ ఇట్.
1: కానీ ఇంత కాపాడుకుంటున్నాము ఎందుకు అనేటువంటి మనం క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: ఆస్ ద క్వశ్చన్ వాట్ ఫర్ ఆర్ వి డూయింగ్.
1: ఎందుకు తింటున్నాము?
0: వాట్ ఫర్
1: ఎందుకు ఈ దేహాన్ని కాపాడుకుంటున్నాము?
0: వి ఆర్ ప్రొటెక్టింగ్ దిస్.
1: పరోపకారార్థం
0: బెనిఫిటింగ్
1: ఆన్సర్ మనం తెచ్చుకోలేకపోతున్నాం.
0: దట్ రియలైజేషన్ డజన్ కమ్ టు అస్.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: వై ద బాడీ ఇస్ గివెన్ టు యూ ఓ మ్యాన్.
1: సంఘ సంక్షేమాన్ని ఆశించి సేవ సల్పే నిమిత్తమై.
0: ఫర్ ఫాస్టరింగ్ ద సొసైటల్ వెల్ఫేర్ ద బాడీ ఇస్ బీన్.
1: మన మనస్సు కావలసినంత గ్రంథాలు చదువుతుండాలి.
0: అవర్ మైండ్ రీడ్ మెనీ ఎ బుక్.
1: ఈ బుక్స్ అనేటువంటివి ఒక బీరువులు బీరువులుగా మనం చదువుతున్నాము.
0: వి రీడ్ అల్మెరాస్ అ బుక్.
1: ఈ మనసుని ఇన్ని విధాలు కూడా మనం ఉపయోగపెట్టుకుంటున్నాము.
0: వి ఎంప్లాయ్ ద మైండ్ ఇన్ మెనీ.
1: కానీ పరోపకార నిమిత్తమై ఈ మనసును ఉపయోగపెట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?
0: ఆర్ యూ రెడీ టు ఎంప్లాయ్ ద మైండ్ ఫర్ బెనిఫిటింగ్ అదర్స్?
1: ఎందుకు ఈ గ్రంథ పరిచయం ఉంది?
0: వాట్ ఈస్ బుక్ టు షెక్
1: ఎందుకు ఇన్ని గ్రంథాలు చదివి ప్రయోజనమేంటి?
0: వై రీడింగ్ సో మెనీ బుక్స్?
1: ఈ మనసుని ఇచ్చినది గ్రంథాలు చదివడానికి?
0: వై ద మైండ్ హాస్ బీన్ గివెన్ టు యూ?
1: కాదు కాదు, ఈ గ్రంథముల యొక్క శక్తిని జగత్తులో వినియోగించి సర్వులకు సహాయం చేసే కోసం.
0: ద మైండ్ హాస్ బీన్ గివెన్ టు యూ సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బుక్స్ అండ్ బెనిఫిట్ ద మ్యాన్కైండ్.
1: పరులకు ఆనంద పెట్టినటువంటి మనసును కానీ పరులను సేవించినటువంటి దేహం కానీ ఉండి ప్రయోజనం లేదు అన్నాడు.
0: ద మైండ్ దట్ డస్ నాట్ హెల్ప్ అదర్స్ అండ్ ద బాడీ దట్ డస్ నాట్ సర్వ్ అదర్స్ ఈజ్ యూస్లెస్.
1: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని మనం విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ రియలైజ్.
1: మానవుడు సుగుణవంతుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ బికమ్ వర్చువల్.
1: గుణవంతుడు కావాలి, సద్గుణవంతుడు కావాలి.
0: సద్గుణము,
1: సదాచారము, సత్ప్రవర్తన, సత్చింతన, ఈ యొక్క సద్గుణములు ఉండినప్పుడే మానవుడికి సార్థకత కలుగుతుంది.
0: మ్యాన్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ వెన్ హి ఫాస్టర్స్ గుడ్ థాట్స్ గుడ్ ఐడియాస్ గుడ్
1: ఫీలింగ్. ఈ సద్గుణములు ఏ సమాజము సంరక్షించుకోవటమో కాదు.
0: దీస్ వర్చ్యూస్ ఆర్ నాట్ ఫర్.
1: ఈ సద్గుణములు ఏ దేశోద్ధారం కోసమో కాదు.
0: అండ్ నాట్ ఫర్ అప్లిఫ్టింగ్ ద నేషన్.
1: నిన్ను నీవు ఉద్ధరించుకో. ఉద్ధరే ఆత్మాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకునే నిమిత్తము.
0: ఫర్ సెల్ఫ్ అప్లిఫ్ట్మెంట్ యూ మస్ట్ సెక్యూర్ దిస్ వర్చ్యూ.
1: మొన్న కూడా చెప్పాను, కత్తి తీసుకున్నావు, రాతి పైన నూరుతూ ఉన్నావు.
0: యాజ్ యూ గో ఆన్ గ్రైండింగ్ ద స్వోర్డ్ ఆన్ ఎ గ్రైండింగ్ స్టోన్.
1: కానీ ఆ యొక్క రాతిని నునుపు చేసే కోసమా?
0: ఆర్ యూ డూయింగ్ ఇట్ ఫర్ పాలిషింగ్ ద
1: కత్తికి పదును అందించే నిమిత్తమై ఈ కత్తిని నూరుతున్నావు?
0: ఇట్ ఇస్ ఫర్ లెండింగ్ షార్ప్నెస్ యువర్ స్వోర్డ్ యు గో ఆన్ గ్రైండింగ్ ఇట్.
1: అదే విధంగానే మనము ఎవరి కోసం సద్గుణాలు పెంచుకుంటున్నామంటే దేశం కోసం కాదు, మన కోసమే.
0: ఇట్ ఇస్ ఫర్ అవర్ ఓన్ సేక్ వి హావ్ టు ఫాస్టర్ నోబుల్ వర్చ్యూస్.
1: అది ఏ సుపుత్రో
0: ఎ గుడ్ సన్.
1: సుపుత్రుడే కులానికంతా కూడా దీపంగా వెలుగుతాడు.
0: ఎ గుడ్ సన్ ఈజ్ వెరీ లెద ల్యాంప్ ఫర్ ఎ ఫ్యామిలీ.
1: కనుక ఈ మహాభారతదేశం యొక్క సుపుత్రులైనటువంటి మీరు ఈ యొక్క దేశం యొక్క దీనిని, జాతి యొక్క దీనిని మీరు సంరక్షించడానికి కొనుక్కోవాలి.
0: యూఆర్ ద నోబుల్ సన్స్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ బై యూ షుడ్ ఫాస్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండియా.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు భౌతికమైన చదువు చదవచ్చు.
0: యూ కెన్ గో ఫర్ సెక్యులర్ లెర్నింగ్.
1: కానీ ఈ భౌతికమైనటువంటి చదువులు భౌతిక జీవితానికి మాత్రమే సహాయం, కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం కూడా ఇవి సమన్వయం కావు.
0: సెక్యులర్ లెర్నింగ్ డస్ నాట్ ఫాస్టర్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్.
1: ఆధ్యాత్మిక జీవితమే లేకపోతే ఈ సర్వశక్తులు కూడా నిరుపయోగం.
0: వితౌట్ స్పిరిచువల్ క్వాలిటీ ఆల్ ఎవర్ ఎనర్జీ ఇస్ వేస్ట్.
1: సద్గుణంబులు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్
1: సర్వముండి
0: ఈవెన్ ద యూ హ్యావ్ దమ్
1: దైవ బలము లేక
0: వితౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: కర్ణుడే గతి బట్టే.
0: వాట్ ఆస్ ద స్టేట్ ఆఫ్ కర్ణ?
1: దైవాన్ని వదలి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనతో స్నేహం చేశాడు.
0: Giving of God joined hands with the wicked
1: Duryodhana. ఆ దుర్యోధనతో సహాయమేకిన చేయకుండా ఉన్నప్పుడు కర్ణుడు దేదీప్యమానంగా ఒక నిజరూపాన్ని ధరించేసి ఒక ఆకాశంలో ఒక స్టార్ వలె వెలుగుతుండేటువంటి వాడు.
0: Had not Karna joined hands with the wicked Duryodhana, you would have illumined the entire world itself.
1: అతనిలో ఉన్నటువంటి సమస్త మంచి గుణములు కూడాను దుర్మార్గమైన స్నేహం చేతనే సర్వము నాశనమైపోయాయి.
0: All his virtues are nullified by joining bad company.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎలాంటి వారు సహవాసం చేస్తావో అలాంటి గుణాలు నీకు లేకుండా ఆవిర్భవిస్తాయి.
0: That is the company, so are the virtues you have.
1: కనుకనే మొట్టమొదట దైవ సంబంధమైనటువంటి దీంతో నీవు ప్రవేశించాలి.
0: Enter into divine company.
1: అది లేకపోతే అన్ని ఉండి ప్రయోజనం లేదు.
0: Without that, all is a waste.
1: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: Wherever such ever eyes, he see only aspen, agitation and sorrow.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినాము.
0: You have lost the faith in yourself.
1: భౌతిక విశ్వాసాన్ని పెంచుకుంటున్నాము.
0: You have gained faith.
1: భౌతిక ఆనందమే మనకు నిజానందం అని భావిస్తున్నాము.
0: Worldly joy you think to be
1: a ఆత్మానందమే సత్యానందం, నిత్యానందం, అద్వైతానందం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం మరచిపోతున్నాము.
0: You have realized ఆత్మిక delight is every delight.
1: ఈ ఆనందము లేక ఎన్ని ఉంది ప్రయోజనం ఏమిటి?
0: Without the self delight, what is the use of pleasures in the world?
1: కానీ మనకు విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాము.
0: భగవంతుని
1: పైన ప్రేమ ఉండవచ్చును.
0: You may have love for God.
1: ప్రేమ ఉండినప్పటికీ ఆ ప్రేమకు తగినటువంటి విచక్షణ జ్ఞానం కూడా అత్యవసరము.
0: Along with the love for divine, you should have discrimination.
1: ఈశ్వరుడు అంటే చాలా ప్రీతి ఒక వ్యక్తికి.
0: A man loved Ishwara very much.
1: కానీ తలుపులు తెరిచి దేవాలయంలో ప్రవేశించాడు.
0: He opened the doors and entered therein.
1: ఈశ్వరుని యొక్క లింగం పైన ఒక పెద్ద తేలు పరిగెత్తుతూ ఉంటుండాలి.
0: A scorpion was fast crawling over the linga.
1: చూచాడు.
0: He saw it.
1: అయ్యో, నా ఈశ్వరుని తలపైన ఈ విషపురుగు సంచరిస్తుండదే అని ఈ భౌతికమైన లౌకికమైనటువంటి లక్ష్యంలో తాను యోచించేశాడు.
0: He stayed away by the feeling that a cruel scorpion was crawling over the linga.
1: తక్షణమే బయటకు వెళ్ళాను, ఒక చెప్పు తీసుకుని వచ్చి ఆ తేరును కుట్టాడు.
0: He got a chapel and killed that scorpion.
1: తర్వాత యోచన చేశాడు.
0: He reasoned,
1: అయ్యో, నా యొక్క వివేకం ఏమైపోయింది?
0: What happened to my discrimination?
1: ఈ అవివేకం చేత తేలు ఉన్నదని తేలును కిందికి తీసానికి ప్రయత్నించుకోకుండా ఈ చెప్పుతో ఈశ్వరుని కొట్టాను కదా అని ఎంతనో దుఃఖించాడు.
0: Carried away by ignorance, I beat the Lord himself.
1: కనుకనే అక్కడ కూడా విచక్షణ జ్ఞానం అత్యవసరము.
0: There also should have discrimination.
1: ఈ తేరు నీవు ఈశ్వరుపైన ఉన్నది చెప్పు తీసుకుని కొట్టటమా, లేక తేరును కిందికి దింపి దాని తర్వాత చంపటమా?
0: విచ్ ఇస్ ద బెటర్ వే? Beating the scorpion on the very linga, or throwing it away.
1: జ్ఞానం ఈనాటి చదువుల్లో ఏమాత్రము కనిపించదు.
0: That kind of discrimination is
1: అంత భౌతికం, భౌతికం, భౌతికం.
0: They're carried away by the worldly.
1: తాను తన వారు,
0: me and my people,
1: తప్ప ఇంక జగత్తు సమాజము అనేటువంటి ఎక్కడిని విచారి.
0: Regard the world and the people around.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విశాల హృదయులు కావాలి.
0: Become broad minded.
1: సంకుచితమైనటువంటి హృదయుడు కాకూడదు.
0: Shed narrow feelings.
1: సముద్రం ఎంత విశాలమైనటువంటిదో మీ హృదయం కూడా అంత విశాలంగా ఏర్పడిపోవాలి.
0: Your heart should be as broad as a ocean.
1: కాన ఈనాటి చదువులన్నీ కూడా కేవలము యాంత్రికంగా జరుగుతూ ఉంటున్నాయి.
0: Our learning is done today mechanically.
1: ఈ యాంత్రికమైనటువంటి చదువుల చేత మన దేహాయాంత్రికను ఏమాత్రమో సరిచేసుకోలేము.
0: ఇట్ డస్ నాట్ కరెక్ట్ అవర్ సెల్ఫ్ దిస్ మెకానికల్ లెర్నింగ్.
1: కనుక ఇది కూడా ఒక యంత్రమే.
0: ద బాడీ ఈజ్
1: ఇందులో ఉన్నటువంటి ఒక సహనము, ఇందులో ఉన్నటువంటి సానుభూతి, ఇందులో ఉన్నటువంటి సౌకర్యము ఒక్కదైనా మనం విచారించడం లేదు.
0: వి డోంట్ అండర్స్టాండ్ ద టాలరెన్స్, ద సింపతి అండ్
1: ఐకమత్యము చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: భారతదేశంలో ఎంతమంది సూర్యులో, వీరులో, గంభీరులో ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్డెస్ వన్స్, కరేజ్ అండ్ హెరాయిక్
1: కావలసినంత శ్రీమంతులంతా ఉంటున్నారు.
0: మెనీ వెల్డీ పీపుల్ వర్క్.
1: కానీ ఇంత విశాలమైనటువంటి భారతదేశాన్ని ఇంత చిన్న బ్రిటిష్ వాళ్ళు ఎత్తుని ఆక్రమించారు.
0: సచ్ ఎ మైటీ నేషన్ వాజ్ కాంక్వర్డ్ బై ద టైనీ బ్రిటిష్.
1: మన భారతీయులు ఐకమత్యం లేకపోవడం చేతనే.
0: ఇట్ వాజ్ ద వాంట్ ఆఫ్ యూనిటీ దట్ కాస్డ్ ఇట్.
1: ఒకరిపైన ఒకరి విశ్వాసం లేకపోవటం చేత,
0: నో ఫెయిత్ అమంగ్ పీపుల్.
1: మన భారతదేశంలో ఐకమత్యం లేకపోవటము, ధనాశ అధికం కావటము, ఈ రెండే పెద్ద దుర్గుణాలు.
0: ద మెయిన్ వైసెస్ ఇన్ ఇండియన్స్ ఆర్ ద గ్రీడ్ ఫర్ గోల్డ్ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ.
1: మనం చదివేటువంటిది ధనం కోసం కాదు.
0: దే ఆర్ లర్నింగ్ నాట్ ఫర్ వెల్త్,
1: గుణము కోసము.
0: ఫర్ వర్చ్ యు ఆర్ లర్నింగ్.
1: విద్య జ్ఞానం కోసము.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్
1: కృషి కూటి కోసం.
0: అండ్ ఫర్ ఎఫర్ట్ ఫర్
1: ఈనాటి మానవత్వ లోపల విద్యంతా కూటి కోసంగా ఉపయోగపెట్టుకుంటుంది.
0: Today education is for fostering the belly.
1: ఎన్ని పశువులు తినటం లేదా కడుపులు నింపుకోవటం లేదా?
0: Do not the animals eat?
1: ఎన్ని పశువులు తినటం లేదా తమ ఆకలిని తీర్చుకోవటం లేదా?
0: Do not the birds eat and satisfy the
1: కడుపు కోసం మన విద్య
0: is learning for belly?
1: కాదు కాదు.
0: No.
1: మనలో ఉన్నటువంటి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును వికసింపజేసే కోసం.
0: And for the blossoming illumination of
1: అప్పుడే అది జగత్తు సరి అయినటువంటి వ్యాప్తి గావిస్తుంది.
0: And then only it will find fulfillment.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఉద్యోగ నిమిత్తమై మీరు చదువుతున్నామనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిని మీరు వదలండి.
0: లేదు ద మ్యాట్ ఫీలింగ్ దట్ యువర్ లెర్నింగ్
1: చదువు చదివితే ఏ ఉద్యోగం మాకు లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలు మీరు వదులుకోండి.
0: డు నాట్ థింక్ ద థాట్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్.
1: ఈ చదువు కేవలం ఒక విజ్ఞాన నిమిత్తము.
0: దిస్ లెర్నింగ్ ఈజ్ మీన్
1: కానీ పని మాత్రం చేసి ఏదో ఒక విధమైనటువంటి పోషణ పోషించుకోవాలి.
0: బై ఎఫర్ట్ యు మస్ట్ ఫాస్టర్.
1: దీనిని కర్మం చేయవా అధికారస్థి అని మీద మన ప్రెసిడెంట్ కూడా ఉపయోగపెడుతుంటాడు ఈ పదాన్ని.
0: అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజెస్ ద వర్డ్ ద లవ్ ఫర్ యాక్షన్.
1: కర్మాధిపంతిని మనుష్యలోకి కర్మ చేత కట్టబడినటువంటి వాడు మానవ.
0: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్.
1: కర్మను చేసే తీరాలి.
0: యు మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఈ కర్మ ద్వారానే మనము కాయాన్ని పెంచుకోవాలి.
0: అండ్ బై యాక్షన్
1: ఈ కాయం చేతనే మనం సదుపయోగమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించాలి.
0: అండ్ ద బాడీ షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్.
1: విద్యార్థులందు క్రోధము ద్వేషము అసూయ అనేటువంటి దుర్గుణములు ఏమాత్రం కూడా ప్రవేశించుకోకూడదు.
0: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ ఆర్ జెలసీ ఇన్ ద స్టూడెంట్.
1: యాంగర్
0: అండ్ యాంగర్
1: త్యాగము చాలా గొప్పదిగా ఉండాలి.
0: సాక్రిఫైస్ యు మస్ట్
1: కర్ణుడు ఎట్టివంటి వాడు ప్రాణం పోతున్నా సరే త్యాగం చేసి మంచిని మనం నిలబెట్టాలి.
0: లైక్ కన్న యూన్ ఇన్ ద డైయింగ్ డే యు మస్ట్ స్టాండ్ ఫర్ చారిటీ.
1: ఆడిన మాటను నిలబెట్టుకోవాలి.
0: యు మస్ట్ ఫుల్ఫిల్ యువర్ వర్డ్. అన్న
1: సర్వకర్మ భగవత్ప్రీత్యర్థంగా మనం ఆచరించాలి.
0: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి డెవోటెడ్ టు గాడ్.
1: అది నిజమైనటువంటి మానవ జీవితము.
0: అండ్ దట్ ఇన్ దీస్ ది ట్రూ లైఫ్.
1: ఇలాంటి మానవ జీవితంలో మన చదువులంతా కూడా కేవలము ఒక అల్పమైనట్టుగా కనిపిస్తున్నాయి.
0: అవర్ లెర్నింగ్ అపియర్స్ టు బి వెరీ సిల్లీ నౌ.
1: మన విశ్వవిద్యాలయమునందు
0: ఇన్ అవర్ యూనివర్సిటీ
1: ఉత్తీర్ణుడైనటువంటి విద్యావంతుడు
0: ద స్టూడెంట్ టు పాస్ అవుట్
1: జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి విద్యావంతుడుగా రూపొందాలి.
0: దే మస్ట్ షైన్ యువర్ ఐడియల్ స్టూడెంట్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: సత్యవాక్కు చేత
0: బై ట్రూత్ఫుల్ వర్డ్
1: సన్మానమును గల్గు
0: యు విల్ అర్న్ రెస్పెక్ట్.
1: సత్యయుతుడెందు సర్వ సుఖుడు అవును.
0: అండ్ బై ఫాస్టింగ్ ట్రూత్ హీ విల్ బి కంఫర్టబుల్.
1: సత్య గుణము కంటే మించినదేది యో
0: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు ట్రూత్.
1: వినుడు భారతీయ వీరసుడా.
0: ఓ సన్ ఆఫ్ ఇండియా, ఓ వెల్నెస్ సన్ ఆఫ్ ఇండియా, లిసన్ టు దే.
1: సత్య గుణము కంటే మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నన్ గ్రేటర్.
1: సమస్త వేదములు వేదాంగములు కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండే ప్రధానంగా బోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద వెదర్స్ డిక్లేర్ దట్ యు హోల్డ్ ఫాస్ట్ టు ట్రూత్ అండ్ యు మస్ట్ బి రైచియస్.
1: ఎలాంటి ప్రమాదం సంభవించినా సరే సత్యాన్ని నీ వదలవద్దు.
0: అండర్ ఎనీ యాక్సిడెంట్ డోంట్ ఫస్ట్.
1: ఏమిటి సత్యము?
0: Why is this true?
1: Satyam Bhagavat Swarupam. Truth is God.
0: Truth is God.
1: Dharmam atani yokka aadharanam.
0: Righteousness is the ornament for God.
1: Kanuka ee rendiki oka tattvam chetane manavattu sarthakam gavinchukovali.
0: By the harmony of the two, mankind should find fulfillment.
1: Vidyarthulara.
0: Students.
1: మీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
0: ఎవరి హార్ట్స్ ఆర్
1: నిర్మలమైనవి, నిశ్చలమైనటువంటివి.
0: స్టడీ అండ్ అన్సర్
1: ఈ వయసు నుండి పవిత్రమైనటువంటి భావాలు మీరు హృదయాల్లో పెంచుకోవాలి.
0: అట్ టెండర్ ఏజ్ ఫాస్టర్ సేక్రెడ్ క్వాలిటీస్.
1: విత్తనములు ఎక్కడ వేస్తే మలుస్తాయి? భూమిలో పెడితే విత్తనం మలుస్తాయి.
0: వెన్ యూ సో ద సీడ్ ఇన్ ద ఎర్త్ ఇట్ గ్రోస్.
1: కానీ టిన్నులో వేసి పెట్టేది మలచదు.
0: వెన్ యూ సో ఇన్ ఎ టిన్ ఇట్ డస్ నాట్ బికమ్ ఎ సాప్లింగ్.
1: కనుకనే దైవ భావం అనేటువంటిది హృదయం అనేటువంటి యొక్క భూమి లోపల నాటినప్పుడే అది చక్కగా వృక్షమైపోయి అదే ధర్మశాస్త్రం ఫలములు అందిస్తుంటాయి.
0: వెన్ యూ ప్లాంట్ ద సీడ్ ఆఫ్ డివైన్ ఫెయిత్ ఇట్ గ్రోస్ ఇన్ త్రూ ఎ రైచియస్ ట్రీ.
1: కనుక మన హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: అవర్ హార్ట్ ఇస్ సీక్రెట్.
1: అందులో ప్రేమ అనేటువంటి ఒక విత్తనము నాటండి.
0: సో ద సీడ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఆ ప్రేమ అనేటువంటి వృక్షం నుంచినే సహనము, దయ, కరుణ, సానుభూతి అన్ని పదములు పొందుతాయి.
0: అండ్ ఫ్రమ్ దిస్ సీడ్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ ట్రీ అండ్ ఇట్ గివ్స్ టు యు.
1: ప్రేమ లేకుండా మనం ఏ ఒక్క దీనిని సాధించలేము.
0: ది వర్డ్ ఆఫ్ లవ్ యు కాంట్ అచీవ్ ఇన్ దిస్ లైఫ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: Love is God. Live in love.
1: నిరంతరం కొనుండినము ఒక ఆనందంతో మనం ముందుకు ఉండాలి.
0: Always be joyous.
1: ఏ సమయమునందు కూడా మనము కాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకూడదు.
0: Never should have cast oil face.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: Smiling and smiling.
1: ప్రాణం పోయే సమయంలో కూడా నవ్వుతూ నవ్వుతూనే పోవాలి.
0: Even while dying, you should smile and
1: అందుకోసమనే ఈ మనుశాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉంటుండాలి.
0: శ్లోక ఇన్ మనుశాస్త్రం.
1: సామాన్యమైన మానవుడు
0: an ordinary man
1: జీవితాన్ని చూసి ఆనందిస్తాడు.
0: He takes delight in life.
1: కానీ సన్యాసులు అనేటువంటి వాడు మరణాన్ని చూసి ఆనందిస్తాడు. ఎందుకు సన్యాసులు మరణాన్ని చూసి ఆశించి ఆనందించాలి?
0: Why is said delight like that?
1: లోకంలో అన్నీను అసత్యములే అనిత్యములే.
0: Everything is transient in this world.
1: కానీ మరణం సత్యం.
0: But death is true.
1: ఆ సత్యమైనటువంటి మరణాన్ని నేను ఆనందంగా తీసుకుంటాను.
0: And that true death I delight in.
1: దాని నేను ఆశిస్తాను.
0: And that I want.
1: అనేటువంటి యొక్క సత్య పదమును అక్కడ నిరుపయోగం చేయకుండా సాధించుకోవాలి.
0: That how we also should take to death.
1: దీన్ని శంకర్ల వారు కూడాను

0: ఈ ధనము జనము యవ్వనము వీటిని చూసి నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు?
1: ఓ మ్యాన్, వై షుడ్ యు బి ప్రౌడ్ థింకింగ్ ఆఫ్ ద వెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్?
0: ఇవన్నీ హరతిని మీశ కాల సర్వం,
1: దే ఆర్ మొమెంటరీ,
0: క్షణములో కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఇన్ ఎ మొమెంట్ డిఫీటెడ్
0: పాసింగ్ క్లౌడ్స్,
1: ద పాసింగ్ క్లౌడ్,
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: నథింగ్ ఇస్ అ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక

0: O foolish one, then rejoice over chanting the name of Hari and Govinda.
1: కనుక ఆనాటి మనుషాశ్రమం లోపల సన్యాసులు మృత్యువు చూసి ఆనందించేటువంటి వారట.
0: The sages delighted over death.
1: సామాన్యులు తన సుఖాన్ని చూసి ఆనందించేటువంటి వారట.
0: The ordinary man delighted over
1: కాబట్టి సన్యాసునికి సామాన్యునికి ఉన్నటువంటి భేదం ఎంత చూడండి. ఈనాడు కలియుగ ప్రభావం ఏమిటో మృత్యువు చూస్తే సన్యాసులు ఏడుస్తుంటారు, భయపడుతుంటారు.
0: See the world of difference between a sage and an ordinary man, unfortunately.
1: ఎంత భయపడినా ఎంత ఏడ్చినా తప్పింది కాదు.
0: That cannot be avoided under any
1: circumstance.
0: And for that permanent truth, everything can be forsaken.
1: కనుకని మనము ఏమాత్రం కూడా విరువక వెనుకంచ వేయక మంచి దానికి ముందంచ వేస్తూ దైవార్పితమైన బుద్ధితో మనం జీవించాలి.
0: Unafraid, courageously, we must press forward, devoting ourselves to God.
1: కనుక విద్యార్థులారా, ఈ లేత హృదయం నందే మీరు ఈ పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోండి.
0: అట్ దిస్ టెండర్ ఏజ్ ఫాదర్ దిస్ వర్చువస్ క్వాలిటీ.
1: దీనిని స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ.
1: ఈ ఎర్లీ వయసు లోపలి చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: అట్ దిస్ టెండర్ ఏజ్ ట్రై టు లర్న్.
1: అందువల్లనే మనకు జీవితం లోపల నిరంతరం కూడా భగవత్ చింతన, ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ చింతనగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ డిడ్ యూ పర్ఫార్మ్ డెడికేటెడ్ టు గాడ్.
1: కాన విద్యార్థులైన మీరు ఈ పవిత్రమైన గుణాలను గిరిజనాభివృద్ధి గావించుకుంటూ పోవాలి.
0: డే బై డే ఫాస్టర్ దిస్ డివైన్ క్వాలిటీస్ ఇన్ యూ చిల్డ్రన్.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ విల్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్.
1: పిల్లలు మాట్లాడారు,
0: బాయ్స్ హావ్ స్పోకెన్,
1: చాలా అందంగా ఆనందంగా మాట్లాడారు.
0: స్వీట్లీ అండ్ డిలైట్ఫుల్లీ దే స్పోక్.
1: అయినప్పటికీ ఆ భావాలు కేవలం వర్షంలో వచ్చేదంటే హృదయంలో ఉంటే ఎంత పవిత్రంగా ఉంటాయి.
0: దిస్ ఇస్ స్ప్రింగ్ నాట్ అవుట్వర్డ్లీ లైక్ దాట్. దిస్ ఇస్ స్ప్రింగ్ ఫ్రమ్ ద వెరీ
1: నిజమైన మానవత్వము.
0: అండ్ దట్ ఈస్ ట్రూ హ్యూమన్
1: స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడు ఒక్కటి కావాలి.
0: ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మస్ట్ బి అచీవ్డ్.
1: కనుక మనం దైవ చింతన చేస్తూ
0: థింకింగ్ ఆఫ్ గాడ్,
1: సత్కార్యంలో ప్రవేశించి
0: పెర్ఫార్మింగ్ గుడ్ డీడ్,
1: పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో మనం చేరుకుని
0: బెనిఫిటింగ్ అదర్స్,
1: ఈ నరజన్మాన్ని సార్థకం చేసుకుని నారాయణత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఐ కంక్లూడ్ మై డివైన్ డిస్కోర్స్ బెస్టింగ్ మై బ్లెస్సింగ్స్ ఆన్ యూ సో దట్ యు మే ట్రాన్స్ఫార్మ్ యువర్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవ

0: If an individual, does not possess qualities which are good, virtuous, and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupular,
0: embodiment of love.
1: సకల సద్గుణములలో పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మభావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హ్యావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what Advaita or non-dualism is, and that is jnana.
1: Kani ee advaita margamulo jnana margamunandu ninnu pondutaku samanyamaina manavulaku sadhyam kadu.
0: Though this is what elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: Kanuka advaita naaku ee jnana margam avasaram ledu.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: Inka japa, tapa, dhyanadi, karmala dwara ee kathinamainatuvanti karyamunu nenu cheyalenu.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: Ivanni chesinappatikini neevu chikkudu anetuvanti nammakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetundi shakti naakunnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛాశక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material of
1: manishiki vishayamunaku madhyana unnatuvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamga premanu prapanchamutona padarthamutona vishayamulatona sambandhamu gaavinchukunnatundi prema ani deeni yokka antarathanni bodhisthu untaru.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: Kani na drishtilo idi premani ainappatikini idi స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ దిస్ కుడ్ బి కాల్డ్ లవ్ ఆల్రైట్, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటుంది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్, హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్?
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్,
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్కండిషనల్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము, ప్రేమలేనటువంటి యొక్క తత్వము, ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: పగ ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసేయగది కృష్ణ గానముసేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టస్ ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo adhe vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు రియలైజ్ గాడ్ ఇట్ ఈస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకునకు అతి సులభమైన మార్గం.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manamu deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamula padamula lopane iha paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధారలు ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: ఇఫ్ ఇట్ వర్ టు ఫాల్ ఆన్ ఎ సర్ఫేస్ విచ్ ఇస్ డార్క్ అండ్ బ్లాక్ ఇన్ కలర్, ఇట్ వుడ్ అస్యూమ్ దట్ కలర్.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: ఇఫ్ ద సేమ్ రెయిన్ వర్ టు ఫాల్ ఆన్ ఎ షీట్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్,
0: సముద్రములో పడినప్పుడు ఇవి ఉప్పుగా మారిపోతుంది.
1: ద రెయిన్ విల్ బి రెడ్ ఇన్ కలర్. ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ ద ఓషన్, ఇట్ విల్ బికమ్ సాల్టిష్.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ రివర్, ఇట్ విల్ బికమ్ స్వీట్నెస్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced, they are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norattaru,
1: the gopikas would not utter a single word.
0: Bheetila boru,
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తములందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: Sarva samanyamga manam vicharinchuchina artham avutundi.
1: Now even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: Udayinchinatvanti yokka surunni manam parikinchalanukunte oka torch light o petromax light o edo oka vidhamainatvanti dinni aadharanga teeskoni chudanakkarledu.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆర్ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty and impure. Kani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudike emaatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం అందులో కూడాను భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో

0: కాని ఈ వ్యక్తికి పరిశుద్ధమునకు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and secret.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and secret and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight and we should have all that is noble in us and thereby look upon God.
0: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: How is it possible to achieve this?
0: మనం అర్పితముగా ఉంచాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. Ganga tana janamulaku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Adhe vidhamgani bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam em matramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఈస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ దట్ సిట్యుయేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: And this in turn is an index to our own sense of purity of purpose.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pottu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaro ranna. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu kalugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discussing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Saiki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudikini nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai mata, sai sankalpamu, sai yokka charyalu moodu okkati gane untuntayi.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalamu progu chesinatvanti 60 lakshalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda danni kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 కోట్ల కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 లాక్స్ బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crores ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిలీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈజ్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: Kanukane Arjunudu kudanu chanchalam mi mana krishna pramadi balavadrudam. Krishna, ee manasu chala pramadamainatundi, chala balamainatundi, chala drudamainatundi, maha chanchalamainatundi.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders. But at the same time, it is of a wavering type.
0: Kanuka alanti chanchalatvanni meeru kontha varaku sthiraparchukoni ilanti bhavamullo ilanti samaveshamullo cherinappudu kaligeetvanti yokka bhavamunu kontha varakunu nigrahinchukoni sarina margamlo pravesha pettutuku prayatninchalani nenu aashisthunnanu.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: Bhagavantudu sarvajnudani oka vaipuna cheptu sarvavyapakudani maro oka vaipuna cheptu sarvashaktimayudani inkoka vaipuna cheptu madhya madhya ilanti sandehalaku avakasam ichchatamlo idi kevalamu balaheenamainatundi hrudayam ani bayata padutundali.
1: On the one hand, you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand, you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: Yelanti paristhiti endaina kudanu mana yokka maatalaku taginatundi vishwasanni kudanu tagina todu cheskovali.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: Evaraina deeniki viruddhanga maatadina samayamlo mana manasu chelinchipothuntadi.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: Ee vidhanga chelinchipoyetundi manasunu జీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హ్యావ్ ఇన్ మైండ్, వాట్స్ యూజ్ ఆఫ్ ఆఫరింగ్ సచ్ ఎ మైండ్ అండ్ హార్ట్ టు గాడ్.
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ.
1: Now, even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మన పైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధన కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూజన్ నాస్తికులు నాస్తికులు వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Disika. These two were learned scholars, pundits. And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖుడు ద్విశిఖుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasikhu and Dvisekhu, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎక్కడ వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasikhu was, O son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
0: విశ్వాసమ లేదు.
1: They don't know a thing, they don't know
0: వాదనకు
1: a thing.
0: సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడాను చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking సాయి బాబా ఇన్ ద నేమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్
0: అన్ని సంస్థల వలె ఈ సంస్థ కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: హాస్ అక్యూములేటెడ్ లాక్స్ ఆఫ్ రూపీస్ నా ఈస్ దర్ ఇన్ డర్త్ ఆఫ్ పీపుల్ హూ సే ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ సే దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్ సాయిబాబా ఈస్ అక్యూములేటింగ్ మనీ అండ్ వెల్త్.
0: కానీ నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
0: వీరి చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
0: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనరు స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్యసాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: The any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
0: cause. సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sasai organization, their nobility and their virtues.
0: Workers leka aneka samasthalu baadhapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: Kani pavitramainatuvanti hrudayam kalinatuvanti okka workers okka satyasai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sasai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lacks of such workers in our Sasai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంటే వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ది ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
0: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. That ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
0: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
0: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
0: Kanuka ee naligintini manamu ee jagatlaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity,
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమేలేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఇస్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the days, in the last few days, You must have this basic lesson. The charity, purity, unity and divinity, these are the ones that you must
3: see. ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కటపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
3: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డీటెయిల్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
3: Samarajana, anaga annam nimittamai, anaga ee poor feeding nimittamai, aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
3: Santarpana kosam kuda paapam aneka mandi steel kuda 10,000, 20,000 ee reethiga kuda andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this.
3: Thousands of
1: rupees. I am returning even these thousands and lakhs of rupees. The love that they have given me has reached me. I have accepted that love.
3: I
1: don't want their money. This money does not exceed this love in value.
3: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
3: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
1: So, in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
3: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా నేను వారిని ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places, and they must have that joy. As a result, I am hoping that they will be able to be happy.
3: Uttar Pradesh. Punjab. Tamil Nadu. Rajasthan. Orissa. Meghalaya. Maharashtra. మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
3: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: యు మస్ట్ ఫర్దర్ దిస్ కాజ్ హెన్స్ ఫోర్త్ అండ్ టేక్ అప్ మోర్ విలేజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది అడాప్షన్ ప్రోగ్రామ్ అండ్ క్యారీ యువర్ సర్వీస్ యాక్టివిటీస్.
3: సహాయ యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉంటుండాలి. బాహ్య వాంఛలు లేక సహాయ సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ట్ షుడ్ బి for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
3: Kanuka Sai ancharanu dahanga teechukune kosam tamlans kuda istunnanu.
1: So in order that you might quench your thirst, which will satisfy what Sai wants you to do, I am also gifting to you tamlas to each of you.
3: Loka vanchana tejinchi bhagavat vanchanu varinchi అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. ఫర్దర్ దట్ డిజైర్ విచ్ విల్ టేక్ యూ ఆన్వర్డ్ టు గాడ్. this is my hope, this is my wish and my desire.
3: ఏదో తమాషకి చెప్పాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
3: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
3: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
3: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
3: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
3: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దే కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్. స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
3: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఈస్ ట్రూ సాక్రిఫైస్.
3: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
4: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: Dear listeners, your feedback is valuable to us in order to improve our programs. Please write to us with your suggestions and comments. You can email them to listener@radiosci.org. Thank you. Sai Ram.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Service rendered with a loving heart is worthy of being called a service, else it is a sheer waste of time, is what Swami tells us in this audio clip. Swami further describes sacrifice as the most important quality in service. Let's listen to his golden voice. This divine droplet is taken from the discourse delivered by Bhagavan on 21st November 1988.
2: సేవకు కావలసినటువంటి ధనము ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం.
3: ఫర్ సర్వీస్ ఇట్ ఈస్ నాట్ ది మనీ అండ్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్.
2: ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది.
3: వాట్ ఎవర్ సర్వీస్ యూ రెండర్ వితౌట్ ఎ లవింగ్ హార్ట్ ద సచ్ సర్వీస్ ఈజ్ ఎ షియర్ వేస్ట్.
2: మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి.
3: వాట్ యూ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఈజ్ విత్ లవ్.
2: ప్రకృతి యొక్క చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
3: ద కాన్షియస్నెస్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇస్ నాట్ ఎ వేస్ట్.
2: అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
3: వెన్ కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రూకెడ్. వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ ఈస్ గోయింగ్ టు
2: పవిత్రమైన భావము. సర్వ జంతువుల యొక్క సామాన్యం నుండి వేరు చేసి దివ్య మానవునిగా నిరూపించినదో అట్టి మానవత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
3: ద హ్యుమానిటీ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ డిస్టింగ్విష్ మ్యాన్ ఫ్రమ్ ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ గివెన్ అప్ టుడే బై ద మ్యాన్.
2: కానీ ఈనాడు ఆకృతంగా కేవలం మానవుని యొక్క ఆకారంగా నిరూపిస్తున్నది, కానీ మానవత్వం అనేటువంటి ఆ మనిషి ఎందుకు ఏమాత్రము కనిపించడం లేదు.
3: యూ కెన్ ఫైండ్ మెన్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ దే డు నాట్ సీమ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ అ మ్యాన్.
2: మనం సమాజంలో లోతుగా దిగి విచారించినప్పుడు ఈనాడు అవసరమైనటువంటిది కేవలము ధనము ధనము అధికారము లౌకిక భోగ భాగ్యములు ఇవే తప్ప ఇంకా అన్యమైనటువంటి విచారములు ఏమాత్రం కూడా మానవులు సరపడం లేదు.
3: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎన్క్వైర్ ఇన్ టు ఎస్ట్ హౌ మ్యాన్ ఈజ్ థింకింగ్, మ్యాన్ థింక్స్ ఇట్ ఈస్ హిస్ మనీ పొజిషన్ పవర్ అండ్ అథారిటీ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ టుడే.
2: ధనమే మానవుని ఉద్ధరించుతున్నదనేటువంటి యొక్క భావము ఈ యొక్క ప్రజల లోపల అమితంగా పెరిగిపోయినది.
3: మెన్ ఆర్ డెవలపింగ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ మనీ విచ్ కెన్ హెల్ప్ దెమ్ టు గ్రో అండ్ టు బి హ్యాపీ.
2: అది ఏ మానవత్వం నిర్మూలనకు మూల కారణం.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ మనీ విచ్ డిస్ట్రాయ్స్ హ్యుమానిటీ.
2: ఈ ధనము మనం పోషించటం లేదు.
3: వీఆర్ నాట్ ప్రాపర్లీ యూజింగ్ మనీ.
2: ఈ ధనమే మనల్ని రక్షించటం లేదు.
3: మనీ ఇస్ నాట్ హెల్పింగ్ అస్, మనీ ఇస్ నాట్ గివింగ్ అస్.
2: ధనము అవసరమే,
3: మనీ ఇస్ నెసెసరీ ఒక్క.
2: కానీ మితమైనటువంటి ధనముతోనే హితమైనటువంటి జీవితాన్ని గడపాలి.
3: But with necessary limited money, we should be able to live a happy life.
2: ఈనాడు సేవలు ఎందుకని, మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని ఆడంబరము అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది?
3: వాట్ ఎవర్ యాక్టివిటీ యూ లుక్ ఇన్ టు వెదర్ ఇట్ ఇస్ సర్వీస్ ఆర్ అదర్వైజ్ ఇట్ ఇస్ ది షో ఇట్ ఇస్ ది ఈగో విచ్ ఆర్ డామినేటింగ్ ఆల్ యాక్టివిటీ.
2: ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు.
3: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫుల్ ఆఫ్ ఆస్టెంటేషన్ ఇన్ షో యూ కెన్ నెవర్ అండర్స్టాండ్.
2: ఇది ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింప చేయలేదు.
3: వితౌట్ అండర్స్టాండింగ్ ఆత్మ యూ కెన్ నెవర్
2: మానవత్వం వికసింప చేసుకోకుండా అతను మానవుడే కాదు.
3: Without blossoming your human qualities in you can
2: never be a man. ఆకార మానవుడని చెప్పవచ్చును, కానీ ఆత్మ సమ్మితమైన మానవుడు కాదనేటువంటి ఉద్దేశము ప్రపంచములకు ప్రకటితమవుతుంది.
3: యూ కెన్ బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ ఇన్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ రూపం బట్ నాట్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
2: కనుక సేవలు యందు ప్రధానమైనటువంటి త్యాగం.
3: ఇన్ సర్వీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారంను మొట్టమొదటి త్యాగం చేయాలి.
3: అమంగ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ టు బి సాక్రిఫైస్ ఇట్ ఇస్ ది ఈగో విచ్ మస్ట్ బి సాక్రిఫైస్ ఇన్ ది
2: భావమందు దుష్ట భావము వీటితే త్యాగమగును అది యోగమగును.
3: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ త్యాగ సాక్రిఫైస్. and that itself will be called yoga.
2: Aasti aali veedi adavike uta kaadu.
3: No need giving up the family, the wealth and...
1: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యు డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందమున్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందమున్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హి మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యు వుడ్ బి హ్యాపీ.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ ఇంటు ఫ్యామిలీ లైఫ్.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హి ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the attributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు ఎందు త్రిలోకములు ఎందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద, exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగలిగిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal supreme non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: Kanuka, itti ananda manaku labhinchavaranna satya margamunande manam praveshinchali.
0: In order to reach this blissful state, one has to follow the path of
1: satyame pratyaksha devamu.
0: Truth is God.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: ట్రూత్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
0: ట్రూత్ ఈజ్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, naturally we can attain God, the embodiment of truth.
1: దీనిని వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: ఆల్ ఫిజికల్ పాస్ కన్ఫర్ ద టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent.
1: Kanuka ee temple ainatundi ee dehamunu bhavat arpitam gavinchatame nijamaina sadhana.
0: True spiritual path lies in offering this body to God.
1: Manavulaku chaturvidha purushartamulani cheppagutunnaru.
0: Man has four primary objectives in life.
1: Dharma, artha, kama, mochamulu ee nalugu kudanu పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
0: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వే.
1: ఈ ప్రాకృతమైన జీవితములకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ దే గివ్ అస్ ద పీస్.
1: ఈ భౌతికమైన లోకములకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world, it gives us all comfort.
1: Kani idi kaadu mana sukhamu.
0: This is not true happiness.
1: Parama prema aneetundi aidu purushartham untunnadi.
0: There is fifth objective of life, the supreme love.
1: Bhagavantuni preminchetundi margamunaku prema shastramu ani kutipindi.
0: It is the science of love that makes you love God intensely.
1: Ee prema shastramunu evaru chakkaga artham gaavinchukundaro atti variki అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: The one that who goes through the sacred text of love will find liberation.
1: ముక్తి అనగా ఏమిటి?
0: What is liberation?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకునేదే ముక్తి.
0: ముక్తి లిబరేషన్ మీన్స్ దట్ విచ్ వుడ్ పుట్ ఎన్ ఎండ్ టు ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ పర్సూట్స్.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వేర్ గాడ్ డ్వెల్స్ ఇన్ విద్ ఇన్, ఇట్ హ్యాస్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: దీనిని పితృదానము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ పితృదానము.
1: అనగా పితృపిండము.
0: ఆర్ పితృపిండము.
1: ఈ పిండమే దేహము.
0: దిస్ పిండము ఇస్ ద బాడీ.
1: దీనిని దైవమునకు అర్పించడమే ముక్తి.
0: ఆఫరింగ్ దిస్ పిండము ద బాడీ టు గాడ్ ఇస్ ముక్తి, లిబరేషన్.
1: అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావంతో మనము చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ దట్ వి డూ విత్ దిస్ బాడీ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఇది ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము.
0: దిస్ ఇస్ ది ఫిఫ్త్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము,
0: టు టీచ్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్
1: లవ్, పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము,
0: టు పాస్ ఆన్ దిస్ సీక్రెట్ లవ్,
1: ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము,
0: టు పబ్లిసైజ్ దిస్ లవ్,
1: ఈ మకరందమును గోరించే నిమిత్తము,
0: టు మేక్ యు ది డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
1: భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈజ్ ద బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: Is also said by Narada.
1: మత్తో భవతి ఆత్మో భవతి ఆత్మా రామో భవతి తప్తో భవతి నయో భవతి ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వము తెలుసుకునే నిమిత్తం కాదు.
0: నాట్ మియర్లీ టు నో ద టెంపరీ నేచర్ ఆఫ్ ద బాడీ అలోన్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
0: వి హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
1: భోగములకు దూరము త్యాగములకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga, sacrifice.
1: అతి త్యాగ స్వరూపుడు భగవంతుడు.
0: God is the very embodiment.
1: అతి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
1: కాలమునంతయకుడును దేహమునంతపైనే మనం ఇమిడకూడదు.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహానికును సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేని కోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, the body is important.
1: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
0: వాట్ ఇస్ దట్ ఇస్ టు బి సాక్రిఫైస్ సరెండర్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
0: ద టోటల్ లవ్ హ్యాస్ టు బి సరెండర్ టు గాడ్.
1: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
0: వేర్ ఈస్ దిస్ లవ్ బోర్న్?
1: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
0: వీ హావ్ టు లివ్ అండ్ కంటిన్యూ టు లివ్ ఇన్ దిస్ లవ్.
1: జలమునందే పుట్టి జలమునందు పెరిగి జలములోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
0: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ దే సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
1: అదే విధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి ఆనందము నుండే జీవించి ఆనందము నుండే అంత్యం కావాలి.
0: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్ సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
0: Body is temporary at any point of time.
1: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనం కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
0: We should not waste our time and the body only for this temporary period.
1: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
0: What we need is the virtue, the character.
1: ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
0: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
1: Kalimi, balimi, chelimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
0: It's not the friendship, the association and the physical strength that matter.
1: Enni kalimini sampadinchinappudiki vyarthame.
0: One without the character, no matter what your physical strength he has, it is useless.
1: Kalimi poyina kudunu parvaledu. Chelimi poyina kudunu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
0: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్.
1: ప్రాచీన కాలం నందు భారతీయులు
0: కీప్ అప్ ది క్యారెక్టర్
1: అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. అన్నారు.
0: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
1: If wealth, health is lost, something is lost, annaru.
0: They also said, if health is lost, something is lost.
1: If character is lost, everything is lost, annaru.
0: They said, if character is lost, everything is lost.
1: Kani kaliyuga prabhavam cheta, eenadu, character is lost, nothing is lost.
0: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
1: Wealth is lost, something is lost.
0: If wealth is lost, something is lost.
1: Health is lost, everything is lost.
0: If health is lost, everything is lost.
1: That's the maxim.
0: This is our travel in the reverse way.
1: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
0: This is not our path of travel.
1: Character is lost, everything is lost.
0: It should be this way. Character is lost, everything.
1: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
0: In this world, a person without character has no place.
1: కనుక మన యందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to sustain, to develop character.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
1: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరికీ బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
0: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
1: మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహం లే.
0: Man is full of doubts from top to toe.
1: ఆపాదమస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
0: Man is full of doubts from top to toe.
1: రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength,
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాడు.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాడు.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడాను ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అధో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకని ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: selfishness? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు.
1: It's only his imagination, illusion that makes him identify the body selfishness.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: All the physical activity confers the peace, temporary or permanent, profit or loss, as the case may be.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
1: They are all momentary.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that it's permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయము.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And life.
0: ప్రేమనే దీని గమ్యం.
1: And love is the goal. Life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or laws, in any way or other, you can certainly reach God. In the open court.
0: Shishupāra.
1: It's not physical love. Not worldly love.
0: కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్

0: సభ లోపల
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్
0: శిశుపాలుడు కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: శిశుపాల క్రిటిసైజ్డ్ కృష్ణ ఇన్ ఎవ్రీ వే.
0: వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు.
1: He spoke those words that we can't hear all.
0: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
1: Dharmaja could not bear all this going on.
0: కృంగిపోయాడు, కృశించిపోయాడు.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: ఏ విధమైన తలంపులు లేనటువంటి ఒక స్థితిలో నిలిచిపోయాడు.
1: He could not think of anything else because of this situation.
0: ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిశుపాలుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది.
1: As he was listening to this uncharitable criticism, he could find the life
0: marinta tufanu vale adarchinchindi
1: God.
0: Idi marinta chala oka asantrupti ainatundi karyam ga nirvayindi.
1: This situation made him much more dissatisfied.
0: Inni vidhamuluga dushinchinatundi durmarguni oka prema idiya bhagavantunu dushinchinatundi vaaniki prema ee vidhanga akyamavutunda ani sandehistu vachadu.
1: He started doubting his Is this the sort of love of a wretched fellow that merges in the divine? Does it happen so?
0: Dharmaja agratambulam istunnadu Krishnunaku.
1: And Dharmaja was offering the first respects to Krishna.
0: Intamandi maharshulundaga ee yokka golla pillavaadika neevu taambulam andinchatam ani chaala vimarsinchadu.
1: He went on criticizing, what is it that you pay your first respects to this cowherd boy in the midst of sages and saints?
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకోలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: ధర్మజ క్వశ్చన్ నారద వాస్ సిట్టింగ్ బై హిస్ సైడ్.
0: నారద, ఈ దూషణ యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: నారద, టీచ్ మీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫాల్స్ అక్యూజేషన్ అండ్ ద మర్జర్ లేటర్.
0: రాజభూషణ, తీక్షణ భూషణ తిరస్కారములన్నీ కూడా దేహములకే కాని ఆత్మకు కాదు.
1: క్రిటిసిజం or the praise relate to the body, nothing to the spirit.
0: Ee Shishupalanu kuda nu prema chetane dushistunnadu kani desham cheta kadu.
1: Shishupala went on accusing out of love only.
0: Enta taraga dushiste anta taraga devunni poi pondi chertadu.
1: The moment he puts an end to his life,
0: atani shapam maarichiga untundali,
1: then he would be free from the curse.
0: Kanukane atani aneka rakamuluga kuda nu dushistu vachadu Krishnundi.
1: So he went on accusing Krishna in all possible ways.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషణ కూడా ఒక భూషణే.
1: Even this criticism is
0: ఈ తిరస్కారం కూడా ఒక భూషణే.
1: దిస్ రిజెక్షన్
0: ఈ పురస్కారం కూడా ఒక భూషణే.
1: అండ్ దిస్ డినైల్ ఇస్ ఎ ప్రైజ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: Kamsudu
1: Kamsa
0: ee Krishnudu cheta tana pranam kolipothadani vini ee vidhangalaina kodanu Balarama Krishnunu hatamarchali anetundi sankalpam cheta taanu kudanu dushistu vachadu.
1: Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama.
0: Akrurini pampinchadu.
1: He sent Akrura.
0: Akrura
1: Akrura,
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యు ఆర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ,
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: హి కమాండెడ్ హిమ్ టు గో.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హి కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దాట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోద నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద, దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ heard of this, they went to the
0: Balarama Krishna akada povadaniki veelu kadu.
1: They said it's not possible for
0: ma prana swarupudu, ma jeeva swarupudu, ma sarva swarupudu Krishnudu.
1: Krishna is our life. Atani badale
0: oka kshanamaina mem undalemu.
1: We cannot live parting his
0: company. Madaku povadaniki veelu kadu.
1: It's not possible for him to go.
0: Aneka vidhamuluga kudanu atankalu cheptu vacharu.
1: They raised objections in several

0: ways.
1: లీలామానస విగ్రహుడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మిస్టర్ అండ్ వండర్.
1: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
0: He didn't respond to these words of Gopikas.
1: రథంలో కూర్చున్నాడు.
0: He sat in the chariot.
1: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
0: He thought to it that Gopikas will not be able to see the chariot.
1: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని.
0: Because of his mighty divine power, Yashoda, Nanda and
1: Yamuna teeram poyyantavarku ratham kanipinchaledu.
0: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
1: Gopikas cheyinadi emi leka Brindavana vellaru.
0: As Gopikas were helpless,
1: yet bhavam tad bhavati ani tama yokka prema ettuvantido alanti premane sarvulu yendu untunnad aneetundi yokka bhavamu gopikala yendu pavitramainti prema.
0: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
1: Noru lenetunti oka vrichamulanu kannul lenetunti oka palavatamunu annitini kuda palakaristu pothunnaru vellu.
0: Gopikas went on questioning the trees that cannot see and that cannot speak.
1: Jababu cheppadaniki noru ledu.
0: They have no tongue to respond or speak.
1: చూడడానికి కన్నులు లేవు.
0: దే హావ్ నో ఐస్ టు సీ.
1: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
0: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
1: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
0: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఫ్లవర్స్ టు.
1: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ యువర్ ఆస్కింగ్ ఫార్?
1: నల్లని వాడు,
0: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మనయనం బులవాడు.
0: Whose eyes are like that of a lotus flower.
1: Kruparasambu pai challedu vaadu.
0: The one who showers compassion.
1: Paritarpita pinchamu vaadu.
0: The one who has got the peacock feather.
1: Ma sarvamu dochukapoye.
0: He has captured.
1: O malliyalara.
0: O jasmine flowers.
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్? బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్
1: మా సర్వమును దోచుకుపోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు
1: అతను. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నిస్తూ
0: and they went on.
1: అలాగా అది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇస్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ లవ్.
1: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: కంస హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్.
1: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: ద సాడ్నెస్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఆల్సో డ్యూ టు లవ్.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
1: టు మ్యారీ హిమ్ ఏమతో కూడినటువంటివి.
0: ఇట్స్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణం.
0: Love is the basis for love.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: Through the principle of love and its practice, we should recognize, realize the embodiment of love, God.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: Where is this love?
1: మన యందే ఉంటున్నది.
0: The love is within us.
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: What is that is in us?
1: ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింపచేస్తున్నాము.
0: We divert this love in different directions.
1: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: In fact, we make use of this love.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కాని ప్రేమ ఒక్కటే.
0: పాత్స్ ఆర్ మెనీ, లవ్ ఇస్ వన్.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: వి హావ్ మెనీ స్వీట్స్,
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: వి హావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్.
1: అన్నింటి యందు ఉండేటువంటిది చక్కెర ఒక్కటే.
0: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ స్వీట్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వులు ఎందుకు దాగి ఉంటున్నది.
0: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ఈ ప్రేమ లేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్.
1: అదే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నాడు. ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్ ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ గాడ్ ఇన్కార్నేట్
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind. In order to make us test this sweetness of love. We should forget ourselves enjoying the sweetness of love. We should get intoxicated.
1: అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగింపే చేసేటువంటిది.
0: దెన్ విల్ ఫైండ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: దేర్ఫోర్ సత్ చిత్ ఆనంద వి షుడ్
1: పరిపూర్ణ జ్ఞానంలో మనం జీవించాలి.
0: పరిపూర్ణ
1: స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ విల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈస్
1: అనగా తనది దేహమందే.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశముందో దేవుడు లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రతి
1: దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన యందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: వెన్ గాడ్ ఈస్ విదిన్ us, వై షుడ్ వి సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లెస్.
1: అతనే నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: ద విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాదిలక్ష్యం, ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం, అచలం, సర్వది సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం,
0: ప్యూర్, ఎటర్నల్, అట్రిబ్యూట్లెస్, విచ్ ఇస్ మోషన్లెస్, అన్చేంజబుల్.
1: ఆనందం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: హౌ డు యూ సీ, విజువలైజ్?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ ల్యాంప్ హియర్.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
0: యూ ప్లేస్ ఎ పాట్ ఓవర్ దాట్.
1: ఆ పాట్కు అంతా కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: ద పాట్ హ్యాస్ 10 హోల్స్.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైన ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: ప్రపోజింగ్ యూ కీప్ ఎ థిక్ టర్కీ టవల్ ఆన్ ద పాట్.
1: కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు. కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: దో దేర్ ఇస్ లైట్ అవుట్ ఆఫ్ ద ల్యాంప్, యూ డోంట్ సీ ఇట్ బికాస్ ఇట్స్ కవర్డ్ బై ద థిక్ టవల్.
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమోగుణం అనేటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, tamoguna.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
0: దౌ దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అనేటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వి షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వి షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈస్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఇస్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ, వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
0: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్.
1: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
0: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
1: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
0: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
1: any path.
0: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
1: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
0: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
1: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
0: దట్ వాట్ భగవాన్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: బట్ త్రీ.
0: బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
0: The one you really are, Atma.
1: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
0: Keep this as your aim.
1: దాన్ని మనం సాధించాలి.
0: You should achieve it.
1: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
0: You cannot control this body.
1: దేహము పాంచభౌతికము.
0: The body is physical.
1: దేహము కూలక తప్పడెప్పుడు.
0: Bound to die.
1: దేహి నిరామయుండు.
0: Indwellers.
1: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no birth, has no death, no
1: sign. నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, indweller is God himself.
1: చూసారా? మరినపు కొంప,
0: ఫుల్ ఆఫ్ దట్
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
0: ఫుల్ ఆఫ్ డిజీజ్
1: జాత సంచలనము పొందుదుంప,
0: ఇట్ పెరినే
1: మహాసాగర మీగలేం కంప,
0: ఇట్ కనట్ క్రాముల
1: మజలము మన మెప్పు దలంప,
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్
1: ఇవన్నీ కూడా వస్తుంటాయి.
0: దాని
1: కనుక వస్తు వాహనాదులంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
1: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
0: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
0: హూ ఇస్ ద వన్ ద విక్టర్?
1: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
0: కృష్ణ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్? ఆ
1: చిత్తులో ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకర.
1: కష్టములను సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్
1: దుఃఖములను ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
0: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్ సాడ్నెస్ ఇస్ ద విన్నర్.
1: ఒక జవాబు చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
0: దెన్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
1: గోపబాలురారా,
0: ఒక హర్డ్ బాయ్,
1: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
0: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
1: నిజమైన విజయం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
0: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
0: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
1: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
0: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
1: కానీ దేహం పైన కూడా, దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
0: టేక్ దిస్ బాడీ యాజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇంకా దైవకీ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
0: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్?
1: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
0: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్
1: యు. గను గొన్న గల్లమా
0: Krishna, can we find you anywhere?
1: Ninu ganugunna gallama.
0: Can we find you?
1: Anuvu kante ati sutva roopudavu, ganamu kante ati gananeyudavu.
0: You are smaller than an atom, mightier than the biggest.
1: 84 lakhs jeevamula.
0: In 84 lakhs of species.
1: Alayambuna nadabayakunduvata.
0: You are always with them.
1: Anuvrenu drudakashtamu modalu akhanda roopudavai veliduvata. Ninu ganugunna gallama.
0: Right from the firewood to that entire cosmos,
1: you are
0: spread everywhere. How to find you?
1: Veeru kaadu.
0: It's not possible.
1: Kaabatti ninnu ee reethiga kanukko prema swaroopuniga kanukkovali.
0: I have to understand you as the embodiment
1: of love. Satya swaroopuniga gurtinchali.
0: I have to know that you are the
1: satyamunu premanu manam vadalakunda sadinchali.
0: We have to see that we achieve the twin principles of
1: truth and love. Sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
0: Then you will be able to control your senses.
1: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
0: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
0: దట్ వాస్ ఆల్ టెంపరరీ.
1: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
1: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
0: దేర్ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
0: When once we speak truth, awaken the truth within us.
1: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
0: This Vedanta
1: says, ఓ అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
0: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్
1: స్టాప్ అజ్ఞానమనే చోట వెలిగింపు.
0: Light that lamp of wisdom.
1: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
0: And shed this ignorance.
1: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
0: Experience the divinity.
1: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
0: That ignorance is also there within.
1: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
0: The ignorance is due to many desires.
1: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
0: To consider everything as mine is the cause for misery.
1: Namameti ide sukham. Naadi kaadu anukovatame sukham.
0: Denial, negation is happiness.
1: Edi naadi kaadu.
0: Nothing belongs to me.
1: Nenu evaru?
0: Who am I?
1: Nenu evaru naake teliyadu.
0: I don't know who.
1: Naadi ani nenu cheppagalanu.
0: How can I say this is mine?
1: Idi oka bhranti.
0: This only imagination.
1: Naadi anetundi ledu, nenu anetundi ledu.
0: So nothing like I and mine, nothing belongs.
1: Naadi nenu anetundi abhimaname సర్వ దుఃఖమునకు మూల కారణం.
0: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
1: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
0: Because
1: love is God, live in love.
0: Love is God, live in love.
1: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should know to know about
1: ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రం కనిపించదు.
0: Love is God. And we find love there.
1: ఏదో ఇంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటారు.
0: In the human love there is trace of selfishness.
1: భగవంతుడితో కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
0: In God there is no trace of selfishness.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
0: Because he has no feelings of I and mine.
1: అంతా నేనే.
0: Everything is
1: నాది అనేటువంటిది రెండో వస్తువు ఉంటే కదా.
0: In fact there is nothing like the second object to claim as his own.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one.
1: ఏకం సత్తు.
0: Truth is one.
1: ఏకం సత్తు.
0: Truth is one.
1: ఏకం సత్తు.
0: Truth is one.
1: విప్రా బహుధా వదంతి.
0: Scholars refer to it as many.
1: అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు.
0: Many people speak in different ways.
1: ఒక్కటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
0: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
1: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
0: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
1: ఒక్కటే హీరో హీరో హీరో.
0: దట్ వన్ ఇస్ ద హీరో.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
1: కనుక హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
1: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
1: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
1: మూల కారణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of
1: prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
0: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
1: krishna sing for us marubhumulavani.
0: Is a barren land.
1: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
0: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
0: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో
1: అంతా ప్రేమని.
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
1: నదులు ప్రేమని.
0: రివర్స్ ఆఫ్ లవ్.
1: వర్షం ప్రేమని.
0: రెయిన్ టు.
1: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
0: ట్రీస్.
1: ఫలములు ప్రేమని.
0: ఫ్రూట్స్.
1: అంతా ప్రేమమే.
0: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
1: ఇలాంటి ప్రేమమయమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేం తిరిగిపోతున్నాం?
0: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
1: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
0: Because we make use of it in the worldly sense.
1: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
0: When does it become true love in the sense?
1: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
0: We have to offer this body to God.
1: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
0: This is true surrender offering.
1: అనేక మంది అనేక పదార్థములను అర్పితం చేస్తుంటారు.
0: Many people offer many things.
1: కానీ
0: but
1: నిజమైనటువంటి భక్తులు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
0: A true devotee offers his own body.
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
0: Yes, sacrificed his body.
1: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: There manifested God.
1: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
0: And he didn't have rebirth.
1: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలబడికి భగవంతునికి అర్పితం చేయాలి.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, గుడ్ యాక్షన్స్.
1: పిండార్పణ అని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
0: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
1: ఈ పిండం భగవద్పితం చేయటమే పిండార్పణ.
0: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
0: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్,
1: అది
0: లిబరేషన్.
1: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
0: When once the body is offered to God,
1: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
0: When once attachment is gone, that is liberation.
1: మోహం లేదు.
0: No attachment.
1: మోహం క్షయమైపోయింది.
0: Attachment is gone.
1: మోక్షము.
0: That is liberation.
1: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
1: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
0: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
1: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
0: We have to discharge our responsibilities here.
1: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
0: We have to do our duties.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: We have to practice
1: dharma. సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop truth.
1: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
0: And we have to sustain.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
0: since ancient times భారతీయులు,
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: They have given primordial importance to sacrifice.
1: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
0: They have given utmost importance to the sacrifice.
1: వైరాగ్యానికి కంకణం కట్టారు.
0: In fact, the renunciation is decorated.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: They welcome truth.
1: ఇది భారతీయులు చేసినటువంటి పని.
0: This is the mission of
1: అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
0: Since ancient times, the hearts of Bharatiyas are full of compassion.
1: విద్యార్థులకు
0: భగవాన్ said many times to students,
1: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
0: మాక్స్ముల్లర్
1: ని మోక్షముల్లర్ అన్నారు.
0: మాక్స్ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
1: విదేశీయుడు,
0: ఏ ఫారినర్.
1: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
0: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
0: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
1: కారణం ఎందుకోసం?
0: వై?
1: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
0: మెనీ ఫ్రెండ్స్ ఆస్క్డ్.
1: భారతదేశంలో ఏమిటి ఉండాలని.
0: What is there in Bharat?
1: అప్పుడు తాను చెప్పాడు.
0: He started telling.
1: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
0: In Bharat, the air has got truth.
1: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
0: There is dharma in the dust of the feet.
1: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
0: There is love in the sands of Bharat.
1: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
0: There in Ganges there is sacrifice.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
0: I cannot leave that sacred land.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
0: There is no other country as sacred as
1: Bharat. తెలిసినటువంటి వాడు కనుకనే ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
0: That which is not present in Bharat is not present anywhere.
1: భారతే తన్న భారత అన్నాడు.
0: What is not here is not present anywhere.
1: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని
0: భారతదేశం
1: యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
0: Having been born here in this Bharat, having been called Bharatiyas, we are not able to know the nature.
1: ఈ భారతదేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
0: We have to work so as to know the sanctity, the
1: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
0: All ancients did
1: practice spiritual.
0: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love. This love is somewhere else. So Yashoda told Gopika,
1: Krishna,
0: pettinadi tinavu. You don't eat what is served.
1: Ne pettinadi tinavu.
0: You don't eat what I serve.
1: Gollala puttalakun boi venna guttuga lo guttuna tinidavu.
0: You visit the neighborhood and eat the butter secretly.
1: Neeto puttenu rattella Krishna.
0: I have got all problems with you.
1: Noranta venna vasana.
0: I smell the butter.
1: Noorantayo agadambu.
0: They're full of problems in the village. All problems everywhere.
1: Goranta levu bala.
0: Oh boy, you're a tiny tot.
1: Garabu manu minka.
0: You are pampered so much. Give up that.
1: Chinna pillavadu. Inta ooranta rattu chestunnavu Krishna.
0: Tiny tot. You bring so many problems.
1: Mana intilo leda venna.
0: Don't we have butter?
1: Kavalsanta venna untundali.
0: We have a lot.
1: Enduku neevu tinakoddu?
0: Why don't you eat?
1: Enduku illani itarli intikanta poyi nuvu dongatananga cheskovali?
0: Why do you go around the neighborhood and eat butter secretly?
1: Appudu cheptadu Krishnudu.
0: Then Krishna starts telling.
1: Amma.
0: Mother.
1: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదము లేదు.
0: Butter has no difference in the residential and the neighborhood.
1: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
0: The heart symbolizes
1: అతి మధురమైనటువంటి వెన్న.
0: So sweet.
1: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
0: It is so soft.
1: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
0: Because of affection towards the son, your butter is rather hard.
1: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
0: బికాజ్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు.
0: గోపికాస్ హావ్ నాట్ రేజ్డ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
0: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
1: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
0: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
1: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
0: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
1: అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా?
0: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
1: ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
0: కృష్ణ
1: ఉంటున్నాడు.
0: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
1: కానీ మట్టి ఎందుకు తినాలి?
0: Why should he eat mud like that?
1: Mattanta tinnadu annadu.
0: Today he started eating all mud.
1: Yashodaku chaala kashtam kaligindi, kopamu vachindi.
0: Yashoda felt very sad and was furious.
1: Chey pattukundi.
0: She caught hold of his hand. Krishna,
1: enduku neevu matti tintanu kaaranam enti?
0: Why do you eat mud like that?
1: Nannu adigithe nenu kavalsinanta bhojanam pettalena?
0: Won't I serve you food enough?
1: Gopakala intlo neevu kavalsinanta venna tintavaleda?
0: Are you not eating enough of butter and flour?
1: Neevu tini kudanu, intlo bhojanam chesukudanu, ee matti tintamlo neevu unnatunte antaratham emti annadu?
0: You eat well at home and still eat mud outside. Why do you do that?
1: Appudu cheptunnadu paapam.
0: Then Krishna went on telling,
1: Talli,
0: Mother,
1: Amma, Manutinanga Nesisuna, Akuntina Verina.
0: Mother, to eat that mud, am I a
1: child? Nene pichivadu kaadu.
0: Am I mad?
1: Nene chinna pillavadu kaadu.
0: I'm not mad, I'm not.
1: Anaga emti thanu goppavadu aneetundi maatala madhyalo opane vyaktam chestu vachadu.
0: Telling that I'm not a child, I'm not a fool, I'm not mad.
1: He meant in
0: that that is mighty great one.
1: Aidu samvatsam childi.
0: At the age of 5 is
1: it? Kaani nenu childi kaadu aneetundi satyanni chakkaga pratyakshanga kavinchadu.
0: But he told him directly.
1: Nene pichivadu kaadu.
0: I'm not mad.
1: Nenu goppavadni anne.
0: I'm great.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
0: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేడ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడి కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరొకొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా గానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
1: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
0: When Krishna opened his mouth, Mother Yashoda saw all the worlds in his mouth. He was afraid.
1: Kalayo.
0: Is it a dream? Or mysterious God?
1: Satyamo. Tirupannereka unnadananu. Yashoda Devi kanu. Nenu Yashoda kanenu. Enduku ee vidhanga bhramalu vastunnayi? Ani ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
0: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్, ఇస్ ఇట్ ఆల్ ట్రూ, ఆమ్ ఐ యశోదా ఆర్ నాట్. తన
1: కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
0: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్. దీనికి
1: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
0: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
1: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
0: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్ సన్.
1: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్.
1: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
0: One should attach to Atma.
1: When
0: Atma merges in the Atma, everything becomes unified.
1: This
0: Atmic relationship is spirituality.
1: The
0: body relationship is physical.
1: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచురింపజేసి పవిత్రతలో దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
0: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
1: everybody.
0: Though all incarnations are divine,
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
0: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్ ప్రేమ
1: చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది టైమ్ ఎలాంటి
1: పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
0: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ. ఎప్పుడు
1: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
0: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
0: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
0: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
0: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways basing on the circumstances.
1: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
0: So we should develop full faith in God.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
0: just as you have faith in yourself,
1: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
0: Develop faith in God.
1: Faith in yourself and God.
0: Faith in yourself and God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అట్లనే భగవంతుని విశ్వసించాలి.
0: Just as you have faith in yourself,
1: దైవము దైవమే నీవు.
0: You are God. God is you only.
1: ఎందుకు నీ సందేహాలకంతే అవకాశం అందిస్తున్నావు?
0: Why do you scope?
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
0: In fact, this doubt will ruin you.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
0: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: సేవల యందు అన్నింటి ఎందు కూడాను తోడ్పడి ఎందు కూడాను మన కర్మలను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, టైమ్ మస్ట్ బి శాంక్టిఫైడ్ బై యూజింగ్ ఇట్ ఫర్ సర్వింగ్ అదర్స్ అండ్ ఫర్ డూయింగ్ గుడ్ యాక్ట్స్.
0: ఏది చేసినా దైవభావంతో మనం చేయండి.
1: వాట్ ఎవర్ వీ డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డివైన్.
0: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ సాధన.
0: స్వార్థం కోసం నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్,
0: నీ నిమిత్తమై నీవు తపస్సు చేయడం కూడా ఒక పాపమే.
1: ఫర్ యువర్ ఓన్ సేక్ ఈ డూయింగ్ ఈవెన్ పెనన్స్,
0: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నాట్ అండర్టేక్.
0: పరాక్రమంలో మనం ప్రవేశించాలి.
1: You should enter into
0: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
1: ఈవెన్ యువర్ సాధన షుడ్ బికమ్ యూస్ఫుల్ ఫర్ 10 అదర్స్.
0: కనుక మనం స్వార్థపరులు కాకుండా
1: యూ షుడ్ నాట్ బికమ్ సెల్ఫిష్ పీపుల్.
0: పరాత్మ భావాన్ని పెంచుకుని
1: యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్
0: పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ ఎ ఫీలింగ్.
0: ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది.
1: దిస్ వుడ్ బి ఏ టైప్ ఆఫ్ ఎనిమల్.
0: నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ నాట్ జర్నీ ఓన్లీ టు అవర్ సెల్స్.
0: సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది?
1: Without society, where is your family?
0: కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు?
1: Without family, where are you?
0: నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్ ఆన్
0: సమాజ క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ వ్యూ
0: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ విష్ అండ్ ఆస్పైర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: అది విశాలమైన హృదయము.
1: దాట్ ఈస్ ద టైప్.
0: అది విశాలమైన భావము.
1: బ్రాడ్ ఫీలింగ్ ఆల్సో.
0: ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఓన్లీ ఇన్ దట్ బ్రాడ్ ఫీలింగ్ అండ్ బ్రాడ్ వర్క్.
0: కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: కర్మలను పవిత్రం గావించుకోవాలి.
1: వీ షుడ్ శాంక్టిఫై ఆల్ అవర్
0: శ్రవణ మనన నితిధ్యాస.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ శ్రవణ మనన అండ్ నితిధ్యాస.
2: So that, dear listeners, was the final moment of that discourse to our great joy. I mean, imagine we named the series Shravana Mananam Nididhyasanam over a year ago. You know, we were just seeing one and a half years ago. We started in April of 2013. And as Satyaprakash was describing, it just came as a casual thought. We thought it is an appropriate title.
3: And we thought it was our idea.
2: Right, it was our idea. And we were defending it and people were complaining. But when we, you know, went through this discourse, and for your information, this discourse was not picked up because of the last line.
3: Yeah.
2: We picked up this discourse genuinely because it was the natural summary of the Samuko series. But when we were editing this discourse, when we heard that last line, it just threw us back. It gave us such thrill, and the fact that Swami was the program director for whatever happens here at Radio Sai,
3: and
2: Swami reiterates that.
3: Dear listeners, this is the very last sentence in this discourse.
2: Right.
3: After this, Swami sings the bhajan, Hari Bhajan Bina. And I don't know what to say.
2: Imagine when the entire series is coming to an end and the last sentence that Swami says is, Ide Shravana Manana Nididhyasana. Oh God, my...
3: Hair stands on end and,
2: amazing.
3: You know, eyes are just moist because it just sets your whole perspective right. Where Swami is saying... be aware of who's doing the whole thing. And this whole series, as we were just describing, is definitely his will and the way he has taken it through. And I think we should, before we go on to discuss and thank some of the people who are associated with this entire series, we'll quickly go through this last clip and see what Swami has mentioned in this clip. Because to me, what it really feels like is this clip, you know, just puts things in perspective and says, you know this stuff. Now you know all about what needs to be known. You know what is the body, the mind, the intellect, about Atma. I have told you all that. Now, how do you translate it in daily life? Do this, serve all, love all, serve all. It finally comes to
2: very
3: that.
2: Very true. You know, the 3 or 4 points which Swami made here, very, very strong points. As you said, after having been gifted with all that knowledge,
3: correct.
2: What do you do in the world? Swami just puts it in, you know, first thing is, as you said, serve all. Swami
3: correct.
2: Says, what is the point

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies Day.
1: Vishwamandu ibudu velugundu chundunu Vishwamandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశమునందు గల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ మేకింగ్ ట్రిమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈస్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anubhuti chestu aaradhana chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu veechetuvanti gaali satyasuktamainatundi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda veechetuvanti dummu dharmaseelamainatundi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటు సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: ద వెరీ లైఫ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద భారత్ ఇస్ ఫుల్ ఆఫ్
1: భారతదేశంలో ప్రవహించేటువంటి గంగ ప్రేమవాహిని.
2: ద వెరీ గంగా విచ్ ఫ్లోస్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలకు నిలయమైనటువంటి భారతదేశము ఈనాడు ఏ విధంగా మారుతూ వచ్చింది?
2: వై ఇస్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ నౌ బికమింగ్ డిఫరెంట్ వెన్ ఇట్ హస్ బీన్ ద వెరీ సింబల్ ఆఫ్ సత్య ధర్మ ప్రేమ?
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈస్ హోల్డింగ్ అప్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesham kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina bharatdesham nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bhartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina bharatdesham nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They've got to study higher studies.
1: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they've got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయములను విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu vinyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs,
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women,
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరత ఎంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈ నాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: తప్పు లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవటం పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మనం మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you, that is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్ those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యు మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యు విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తెలియనటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేల హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhirudayyanappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitete gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligite manam gattu chertamu lekapothe munigi potam.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: Bharatiya samskrutini anta pavitramainatundi oka margamlo kaapaadutu vachina vaaru Bharatiya streelu.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: Sita ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: Idaniki aadarshavantamaina jeevithanni andistu vachindi.
2: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkurukonukoni kudanu,
2: even when she was caught by the rakshasa,
1: ye maatramo jankaka kunkaka,
2: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulanu poshinchukuntu,
2: and she started always think of the values of her husband.
1: Ramuni yokka patni Sita ayinanduku Sita Ramulu vale manam nadchukovali jeevithanni ani prabodhisthu vachindi.
2: So Rama being exemplary, she thought, she being his wife, she should uphold the dharma and the values of
1: Damayanti. Ee Damayanti goppa pativrata.
2: Damayanti was a pativrata.
1: Aame tana yokka deeksha chetane pati yokka gunamunu kudanu abhivruddhi parchukoni rajyanni sampadinchindi.
2: Because of her determination, she was able to win back the kingdom of her husband.
1: Kani aanati kaalamlo స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: Dharam valla kaligeetundi sukham kante mana gunam valla kaligeetundi sukame goppadi.
2: The happiness that we derive from values which we practice is
1: not vidyarthulu kodanu balamu gunamu chelimi ee mudinti kosame paatu padutunnaru.
2: Today's boys educate women and they are only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
2: యూ మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
2: బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలం లేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strived for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strived to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైన పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలం నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
2: అలాంగ్ విత్ దీస్ గుడ్
1: క్వాలిటీ యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: gunamaya lekundina enta pani chesi kodanu enta sadhuchadi kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what's the use of education and all that they
1: sadhu lanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
2: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
2: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యు కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
2: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియల్లీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేవు.
2: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
2: so today's education
1: పొట్టకూటి నిమిత్తమై పరిదేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: సో టుడే వాట్ యు హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
2: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్ హస్బెండ్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాతగాదే.
2: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమన్ ఆఫ్ భారత్.
1: ಕಿನಿಶ್ ಧರ್ಮದ ಕಿರಾತಿಯು ಭೂತಿಗಾವಿಂಚೆ ದಮಯಂತಿ ಭಾರತ ರವಣಿಗಾದೆ.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satmasagara vesti satmasalamana bharat date pativrata prabhava bhava sampannata kugade bhatabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayikade.
2: Are they not the teachers for the whole world?
1: Bharat desamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharat desam.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karugane ee pavitramaina bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
2: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time. That's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలమునొపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్రమ్లాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as a one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sunday time lopala panna lekunda pothundadi enta karma vimochanam chestunnam.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalam vyatham kaavistunnamu.
2: You're just wasting the time.
1: Kaalam manamu sarina reethilo uniyogichukovatam ledhu.
2: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజసేవైనా మనం చేయాలి.
2: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
2: You have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: Dinine Bhagavad Gita endukunu karmanyeva adhikarasya mapadesha vadachana.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: Karmani manam sadhan sarthakam cheskovali.
2: We have got to do our
1: karma. Anaga emiti?
2: What's the meaning of karma?
1: Edo paapa karma punya karma anukuntunna adi kaadu. Manavudu aacharinchetvanti prati chaitanyamini kodinu karmane roopam.
2: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
2: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
2: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
2: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు మనం.
2: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
2: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
2: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డూ.
1: కర్మకు కారణమును అందించాడు.
2: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
2: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
2: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
2: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarkulunu vismarincharu.
2: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
2: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
2: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
2: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
2: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కాదు ఇది.
2: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
2: Culture is not something which makes
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
2: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
2: You have got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
2: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
2: But they speak, but there are no
1: విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
2: No use of speaking but not putting it.
1: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
2: Even practicing you have got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
2: యు హవ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
2: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
2: Today, November 19th, we call it the Ladies' Day.
1: Ladies' Day అంటే ఏమనుకున్నారు?
2: What is the meaning of Ladies' Day?
1: ఆ నాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులకు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
2: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైంను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
2: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హవ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
2: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హవ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: యు హవ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: వి హవ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
2: వి హవ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ వి హవ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇన్ ఎనీ సమాజం. వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హవ్ గాట్ టు ఫస్ట్.

0: We have got to strive for our
1: own.
0: Doesn't matter if we have no money. Doesn't matter if anything. Doesn't matter in society, dishonesty. But you have got to foster your own
1: self-respect.
0: There are many people who have safeguarded their self-respect, like Lincoln. For the sake of establishing his own.
1: నాయనా, నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు. ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect. And because of his self-respect, he studied under the street lamp. And having studied that way, he became so
1: illustrious. అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: That is to take away the bad qualities and then to develop in us more and more.
1: మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: And that is how in society we call the satya dharma shanti prema.
1: ఈ సత్యం అనేటువంటి ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: Who is the one who is now looking after this?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని.
0: Is anybody following satya? Everybody talks
1: ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
0: So the ideas we talk of are satya, dharma, ahimsa,
1: prema. Is there
0: anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
0: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
0: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
0: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: There are nothing at all.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: You're not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: Whatever the circumstances, they never forgot
1: the truth. సత్యం నాస్తి పరో ధర్మ.
0: They felt that
1: దీనికంటే మించింది లేదు మనకి.
0: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
0: You have got to speak the truth.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: So speaking the truth, you have got to act righteously.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
0: You have got to act in dharmic way. You know,
1: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
0: You have got to speak the truth, but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskriti.
0: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
0: Whatever you think.
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
0: Whatever word you speak.
1: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
0: And in action they should combine together.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: So you do not know how your thoughts go.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: There's absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
0: It's only by speaking the truth that you can set right things.
1: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharma.
0: You do not have any duty beyond truth.
1: Satyamuku minchinatundi marokati ledu.
0: There is nothing beyond satya, truth.
1: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
0: With this very tongue which it speak the truth, you are using it in a negative way by Jishve, talking untruth.
1: Rasagne madhurapriyatvam satyam hitam param vadami avarna.

0: మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what
0: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
1: The tongue is always straying away into gossip and criticizing others, but not
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలిపడానికి వీల్లేదు.
1: That type of life, you do not know to what
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born again.
0: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
1: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
0: ఈనాడు దేశాభిమానము పోయింది.
1: Now one doesn't love
0: ధర్మాభిమానము పోయింది.
1: They do not love righteousness.
0: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
1: And what is it?
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: ఏంటి పాట నీటి పుడక.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పుడక వంటి దేహమును ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the atma.
0: నా ఆత్మనే సర్వ దేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my atma which is looking after the whole
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీతి కాదు దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: So if you consider this true, the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma not alone, he is the real man.
0: విసర్జించి
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వమును బోధించకుండా
1: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి.
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
0: 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
1: I've come with a lot of pain. Swami, will you please talk to me?
0: Yavaraina badala padutunte ochukuneetundi kaadu.
1: She could never withstand the sorrow of
0: others. Daya hrudayamato undeetundi ame.
1: She was full of compassion.
0: Andukosamane aamikintati peru prakhyatilu vachinayi.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: సో ఇఫ్ యూ హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
0: ఉపకారం చేయాలి,
1: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికే వచ్చేది పైకి వద్దు పో అని అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యూ కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యూ స్పీక్ టు దెమ్ వన్, షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరితే దయా హృదయము అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క ఉదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
0: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru.
1: And the true love which comes out of this
0: jivagne rasagne madura priyatvam maduramainatundi vakki kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitham saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swarupulara
1: embodiments of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేసిస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి దిన మనకి జరగవచ్చును కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think, today they are in difficulty, tomorrow so I may be in the same difficulty, so talk to them sweet words and kind words. We do not speak properly. We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: There's nothing more demoniac than this.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: So we should not say anything harsh to anyone.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
1: బాధ. If we hurt anybody twice the amount we'll get hurt. That's
0: ఏ కర్మనైనా కొన్ని తప్పింది కాదు.
1: We'll have to do every duty you have to.
0: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కలకలు పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You will have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad qualities.
0: Ee naadu itharu doshamulni vetukunti pote repadi nenu nee doshamulu vetukeyutunnaru antaru.
1: If you search for the bad qualities of others, ఒక
0: చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అనేటి వాడికి వేలు చూపిస్తే,
1: you said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing.
0: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects
0: are
1: being
0: hastasya bhushanam danam.
1: So you should not gossip or talk.
0: Hastasya bhushanam danam.
1: So that is not the quality that you should.
0: Vakyam satyam.
1: So you should speak the truth.
0: కంటి మెచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: Necklace veskotam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule adi nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: Hastasya bhushanam danam. Danam chesinatvanti adi nijamaina hastamu.
1: When you give charity, that is the thing which is.
0: Alanti hastam lekunda uriki hastam pettukunte em prayojanam?
1: Charity is the adornment for the hands.
0: Hastam uriki vyattam.
1: So if you do not do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి, కన్ను చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power.
0: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 crores వెలుతురుతో ఉంటుంది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
1: But without knowing your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడాను నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: So in olden days they would do సూర్య నమస్కార and pray to the sun.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: If you worship the sun god, it's enough.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుండాలి.
1: When you do namaskar to the sun god, you realize
0: that సూర్యానుగ్రహం చేత నీ కనుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: When you worship the sun god, your eyes become more.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కనులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచి రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావటం అని కాదు.
1: It is not
0: a అదృష్టం. అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకని మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: What is this fortune?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
1: So we are trying to see things which maybe we cannot see.
0: కనిపించు చేసినటువంటి ఫలితముకు కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
0: నా అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: అదృష్టము.
1: That is not fortune.
0: కనిపించేదంతా కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: అదృష్టం. అదృష్టం. అదృష్టం. అనగా కనిపించినటువంటిది అదృష్టం.
1: So that which you cannot see is the fortune that you have.
0: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
1: We can see many things perhaps, but there are many things we cannot see.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: భారత దేశము ఎంతో గొప్పది.
1: Land of Bharat is a very very illustrious one.
0: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుంది.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
1: It's not merely in terms of money.
0: ధనము అదే విజ్ఞాన ధనము.
1: And that is the
0: అదే ప్రజ్ఞాన ధనము. అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: That the wealth of knowledge and truth and all these things.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: And in this land, wherever you go, there you find this fortune.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: It's not only giving it to you, it's handing it over to you.
0: కానీ దురదృష్టవంతుడైన వాడు ఆ చేతినే వచ్చి పెట్టున్నాడు.
1: But the man who's unlucky is not able to take it.
0: మనం అంత కఠినులు కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men, and in the Upanishads, man is exalted.
0: Upanishads lopala goppa shakti kaliginatuvanti vaadu ani artham.
1: And in the Upanishads, he is called a person with tremendous strength.
0: Inte goppa pavitramainatuvanti vaadu ani kuda artham.
1: He is also called a person who is very pure.
0: Goppa gnanaanni bodhinchetuvanti vaadu ani artham.
1: And one who has got a lot of knowledge.
0: Vignanaanni andichetuvanti vaadu ani artham.
1: And that he can even impart knowledge to others.
0: Kalpani Upanishads lonetuvanti enno arthalu cheptuntu vachinayi.
1: So in the Upanishad, man is described in many ways.
0: కనుక ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: సో వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
1: వెదర్ ఇట్
0: మంచి కానీ చెడ్డ కానీ, మనం వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుంటుంది.
1: Someday or other we'll have to see.
0: ఆ ఫలితం అనుభవించేసాము. అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not understand.
0: ప్రయోజనం ఏమిటి?
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You've got to be careful right at the start.
0: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
1: You've got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం, భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
1: Then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకున్నటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: ఉన్నటువంటి చెడ్డ భావాలంతా వదిలేపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you
0: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: పరిశుద్ధ వాక్యములో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishad always says that man has everything that is pure.
0: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishad always tells us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadunaga emti upasameepina chedichatmadu upanishadani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना

0: mahi. Bhagwan bina koi apna nahi.
1: Thank you.

وَلِتُوَلِّيَ